ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల

0: సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్, ఓన్లీ టూరిజం ఈస్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ, వీ హ్యావ్ డెవలప్డ్ సో మెనీ యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 2.5 ఇయర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ మచ్ వైబ్రెంట్ ఇన్ టేకింగ్ అప్ సో మెనీ టూరిజం యాక్టివిటీస్. వీఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ పాలసీ అండ్ ప్రాసెస్, పార్ట్నర్షిప్స్, ప్రాజెక్ట్స్, ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్స్.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశం

0: అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె. నాగరత్న తెలియజేస్తూ,
1: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. EM

హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ పై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని

శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్య పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ధి ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దిల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్ధికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను

0: ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపి 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: अब सभी भूमि के रिकॉर्ड डिजिटाइज किए जा रहे हैं और अब ऑनलाइन और पारदर्शी प्रक्रिया से कोई भी उनको आसानी से प्राप्त कर सकता है. रजिस्ट्रार जो ऑफिस थे उनको भी पासपोर्ट सेवा केंद्र की तर्ज पर सेवा केंद्र के रूप में विकसित किया जा रहा है, जहां नागरिकों को बैठने का स्थान होगा, लाइन नहीं लगानी पड़ेगी. आसानी से पारदर्शी प्रक्रिया के द्वारा वो कहीं से भी अपने रिकॉर्ड्स को प्राप्त कर सकेंगे.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ధి, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15. ఇక ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి ప్రసారం.

ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం

0: ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డ్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ధి చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వాతి చిత్రం కోసం పి సుశీల, ఎస్పి శైలజ పాడింది. వేటూరు సుందరరామూర్తి రచనకు సంగీతం అందించిన వారు చక్రవర్తి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు, ప్రేమించు చిత్రం కోసం.

0: పింగళి సాహిత్యానికి పెండ్యాల స్వరాలు కూర్చగా, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అష్ట వంకరలు పోతే అంతే అవుతుంది. వలువలు తడిశాయే, వంటి విలువలు తెలిశాయే.
1: అరే రెడ్డి చిక్కే వచ్చింది, ఇప్పుడు ముద్దొస్తావా?

0: కేజె యేసుదాస్ పాడిన ఆ పాట ప్రేమ పక్షులు చిత్రంలోనిది. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు సత్యం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.

0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: టక్కరి దొంగ చక్కని చుక్క, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించిన వారు సత్యం.

ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో

చూడు చూడు మగవాడు కాడు జతగాడు నవ్వు అరనవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయ

0: కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు మరిన్ని వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శభాషాంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం వింటారు.

0: నమస్కారం. సెభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం వింటారు. రచన శ్రీ అనిల్ డ్యానీ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది, ఒక వైవిధ్యత ఉంది, ఒక నేపథ్యం ఉంది. భిన్న వర్ణాల పుష్పాలతో కూర్చిన కదంబమాల వంటి మన శభాష్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చారిత్రాత్మకంగా పేరు పొందిన కొండపల్లి కోట గురించి తెలుసుకుందాం.
1: భారతదేశ చరిత్రలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నేలకు మహత్తరమైన చరిత్ర ఉంది. అనేక మంది రాజులు చక్రవర్తుల పాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ఆనాటి పరిపాలన ఆనవాళ్లు నేటికి సజీవంగా అనేక ప్రాంతాల్లో మనకి కనబడుతూ నాటి రోజులకి సాక్ష్యాలుగా నిలబడి మనకి ఎన్నో అనుభవాల్ని అనుభూతులని పంచుతున్నాయి. అలాంటి గంభీరమైన చరిత్ర ఉన్న ప్రాంతం కొండపల్లి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమైన పట్టణంగా ఉన్న విజయవాడకి పశ్చిమాన దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. ఇటీవలే గ్రామస్థాయి నుంచి నగర పంచాయతీగా మారింది కొండపల్లి. చారిత్రక ఆధారాలు కనుక తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ముసునూరి రాజుల కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను ఈ నేల మీద నుంచి ఓడించి తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ్య ఈ కొండపల్లి కోటను కట్టించాడు అని చరిత్ర చెబుతోంది. నిర్మాణం మాత్రం పూర్తిగా ప్రోలయ వారసుల కాలంలో పూర్తయింది. దీనికి సంబంధించిన శాసనం ఒకటి గుంటూరు జిల్లా కొల్లూరులో దొరికింది. కొండపల్లి కోట నిర్మాణపరంగా చాలా విశిష్టమైంది. ఏ ఒక్క బురుజు ఆనవాలు కూడా కింద మార్గం నుంచి చూస్తే కనబడే అవకాశమే లేదు. కానీ కొండ పైకి వెళ్ళి చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి నగరంలాగా ఉన్న కోట కళ్ళ ముందర ఆవిష్కృతమవుతుంది. ఈ కోటకి 3 ప్రవేశ మార్గాలున్నాయి. కొండపల్లి గ్రామం నుంచి మెట్ల ద్వారా కోటపైకి చేరుకోవడం, 2వది ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి నుంచి వాహనదారుల కోసం వేసినటువంటి మార్గం ఉంది. అలాగే ఆనాటి కాలంలోనే ఉన్నటువంటి ఒక రహస్య మార్గం ప్రస్తుతం మూసుకుపోయింది. అంటే శత్రువులు కోటలోకి రాకుండా ఆనాటి కాలంలో ఉపయోగపడిన దారి అది. చరిత్రకారుల కథనం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లిని ముట్టడించిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఈ కోట మీద రాయలవారికి పట్టు చిక్కలేదు. అప్పుడు ఈ రహస్య మార్గం ద్వారానే కోట మీదకు ఆహారం వెళ్లేదని, అప్పుడు రాయలవారి మంత్రి తిమ్మరుసు ఈ దారి ఆనవాలు కనిపెట్టి మూసివేయడంతో కోటని జయించారని ఒక కథ ప్రచారంలో ఉంది. విహంగ వీక్షణంలో నుంచి చూస్తే ఈ కోట అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇందులో ప్రధాన ద్వారం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. గోడలు చాలా చాలా బలంగా ఉంటాయి. ఇందులో 3 అంతస్తుల రాతిబురుజుని ఆనాడే నిర్మించారు. రాజుల పరిపాలన కోసం కొలువుతీరే రాజమహల్, రాజకుటుంబీకుల కోసం రాణి కోసం రాణిమహల్ ఈ కోటలో ఉన్నాయి. ఇందులో మనం చెప్పుకోవలసిన ముఖ్య భాగం కారాగారం. చారిత్రాత్మక కథనాలను బట్టి ఈ కోట ఖైదీలను ఉంచడానికి వినియోగించారని తెలుస్తోంది. ఆనాడే ఇక్కడి పాలకులు కోట మీద ఉండే ప్రజల కోసం మార్కెట్లని పోలి ఉండే ఒక ప్రాంతాన్ని నిర్మించారు. అవి చాలా విశాలంగా వస్తువులు పెట్టుకోవడానికి సరిపడే విధంగా కట్టడాన్ని నిర్మించడం ఆనాటి పాలకుల ముందుచూపు అని చెప్పవచ్చు. ఈనాటికి మనం కోట మీద ఆ అవశేషాలు చూడగలం. రాణివాసపు వారు స్నానం చేయడానికి అనుకూలంగా ఉండే కొలను, ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక జలాశయం ఈ కోట మీద ఉన్నాయి. కోటలో ఆయుధాగారం, గుర్రపుశాల, అలాగే ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా ఆనాడే రహదారుల నిర్మాణం జరిగింది. ఆయుధాగారంగా ఈ ప్రాంతం ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఇప్పటికీ కొన్ని ఫిరంగులు మనం రాజప్రాసాదం ముందు భాగంలో చూడవచ్చు. కోట మీదకి నడిచి వచ్చే దారిలో అక్కడక్కడ మలుపులో ఉండే విశ్రాంతి మందిరాలు పర్యాటకుల విశ్రాంతికి ఉపయోగపడతాయి.

0: కోట రెండు కొండల మధ్యలో ఉంది. కొండపల్లిని బహుమని సుల్తానుడు కూడా పరిపాలించారు. వారి హయాంలో నిర్మించిన దర్గా ఇప్పటికీ మనం కోటలోకి వెళ్ళడానికి ముందే మనకి దర్శనమిస్తుంది. కొండపల్లిని ముందుగా ముసునూరి రాజులు నిర్మించారు అని వివిధ శాసనాల ద్వారా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత రెడ్డి రాజులు దీన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఔరంగజేబు చేతిలోకి వెళ్ళిన కోట, తదుపరి నవాబులు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, ఆ పిమ్మట ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. కొండపల్లి కొండల మీద చాలా పచ్చదనం విస్తరించి ఉంటుంది. దాదాపు కొన్ని వందల మైళ్ళ దూరం చిక్కటి అడవి ఉంటుంది. అందులో వివిధ రకాల ప్రాణులు ఉంటాయి. నిరంతరంగా ఉండే వర్షపాతం వల్ల చెట్లు మొక్కలు ఎక్కువ కాలం బతుకుతాయి. ఈ చుట్టుపక్కల ఎంతో విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొండపల్లి బొమ్మలకి వాడే పొనికి చెట్లకి ఈ అడవి ఆలవాలం. మధురమైన సీతాఫలాలు, చింత, రేగుపండు లాంటి పండ్లు, కుంకుడుకాయలు కూడా ఈ కోట చుట్టుపక్కల మనకి దొరుకుతాయి. గతంలో కొంతకాలం వరకు ఈ కోట కూడా శిథిలావస్థలోకి చేరుకుంది. తర్వాత ప్రదర్శనశాలలు, పురావస్తు శాఖ మరమ్మతులు చేసి లోపల కోటకు సంబంధించిన వివరాలు, పరిపాలకుల బొమ్మలు ఉంచి ఒక చారిత్రాత్మక కళాఖండాల ప్రదర్శనశాలగా తయారు చేశారు. ఇలా చేయడం వలన మన మట్టి పొరల కింద దాగి ఉన్న ఎన్నో ఎన్నెన్నో వేల ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది. భావితరాల వారికి అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కొండపల్లి కోట చూసిన వారికి ఎవరికైనా ఏనాటి రాజులో ఈనాటికి ఇలా మన కళ్ళ ముందు జ్ఞాపకాలై మిగిలిపోయారు అనే మాటని స్మరణకి తెస్తుంది.
1: ఆనాటి రాజులు ఈరోజు లేరు, ప్రజలు లేరు. అయినప్పటికీ వారి జీవన విధానాన్ని, వారి ఆలోచన రీతిని నేటికి మనకు తెలియచేస్తున్న సజీవ సాక్ష్యం ఈ కొండపల్లి కోట. ఇటువంటి వాటిని సందర్శించి కాలాతీత జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం మన కర్తవ్యం.

0: బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఎక్కడిది బుట్టబొమ్మ? ఎక్కడో లేదు, మన విజయవాడ దగ్గరలోని కొండపల్లి గ్రామంలో తయారవుతుంది. ఒక బుట్టబొమ్మే కాదు, బుట్టల కొద్దీ వివిధ రకాలైన బొమ్మలు తయారు చేస్తారు ఆ గ్రామంలోని కళాకారులు. మరి ఆ కళ ఏమిటో, కథా కమామిషి ఏమిటో చూసొద్దామా?
1: ఆంధ్రప్రదేశ్ విభిన్న సంస్కృతులకు, భిన్నమైన సాంప్రదాయాలకు, అనేక రకాలైన కళలకు ఆలవాలం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళ విలసిల్లుతూ వస్తోంది. అటువంటి మహత్తరమైన కళని ఏనాడో తమ పూర్వీకులు అందించిన దాన్ని అందిపుచ్చుకుని ఇప్పటికీ ఆ చేతి కళా నైపుణ్యాన్ని ప్రదర్శన చేస్తూ ఆ కళకి కొత్తగా జవజీవాల్ని ఇస్తున్నారు. అలాంటి ఒక కళ గురించి ఈరోజున మనం సెభాష్ ఆంధ్రప్రదేశ్లో ముచ్చటించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మంచి బొమ్మలు, అందమైన బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అనగానే ఎవరైనా కొండపల్లి అనే చెప్తారు. అవును, అది నూటికి నూరు పాళ్ళు నిజం. కొండపల్లి బొమ్మలు చాలా అందమైనవి. అందులోనూ బుట్టబొమ్మలు అనగానే కొండపల్లి గుర్తొస్తుంది. చాలా అపురూపమైన ఆ కళని, ఆ కళ వెనకాల ఉన్న కళాకారులని, ఆ బొమ్మల వెనుక ఉన్న నేపథ్యాన్ని, బొమ్మల అందాల్ని, బొమ్మలు చేసే కళాకారుల మనోగతాన్ని, రంగురంగుల బొమ్మలను

0: విజయవాడ నగరానికి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండపల్లి. ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి ఈ ప్రాంతానికి ఈ బొమ్మలకి ప్రాణం పోసే కళాకారులు వలస వచ్చారు అని చెప్తారు.
1: మా తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి అని అంటారు, కానీ మేమైతే ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే నేర్చుకున్నాం సార్ పని. మా తాతల తండ్రులు కానీ ఇదే పని ఏమి అయితే మేము ఈ పని చేసుకుని ఏ రోజు ఆ రోజు చేసుకుని కాలం గడుపుతూ ఉంటాం.
0: ఇతిమిత్తంగా ఇంతకాలం అని లెక్కలో లేదు, కానీ వాళ్ళ చేతులు మాత్రం ఒక అద్భుతాన్ని చరిత్రకు అందించాయి. భారతదేశ కళా ప్రపంచంలో తమదైన ముద్రను వేశాయి. ఎందుకు ఈ బొమ్మలు ఇక్కడే తయారవుతున్నాయి అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం, ఆ బొమ్మకి అవసరమైన ముడిసరుకుగా చెప్పబడే తెల్లపునికి చెట్టు ఈ కొండల మీద విపరీతంగా దొరకడం వల్ల అంటారు ఇక్కడి బొమ్మల తయారీదారులు. ఒకప్పుడు ఈ తెల్లపునికి కర్ర విపరీతంగా దొరికేది. పెళుసుగా ఉంటూనే గట్టిగా నిలబడటం ఈ కర్రజాతికి ఉన్న ఒక అరుదైన లక్షణం. చేతిలో ఉన్న చిన్న కత్తితో వివిధ రకాలైన బొమ్మలు చేయడానికి ఈ కర్ర బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మనం కొండపల్లిలోని బొమ్మల తయారీదారులు ఇళ్లలోకి వెళ్ళగానే ఆహ్లాదకరమైన వాతావరణం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన బొమ్మలు మనకి కనబడతాయి. తలలుపే దంపతుల బొమ్మలు తెల్లపునికి కర్ర తీసుకువచ్చిన తర్వాత వాటిని అవసరమైన ముక్కలుగా వేరుచేసి బూజు పట్టకుండా ఎండబెట్టుకుంటారు, లేకపోతే కర్ర విరిగిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా ఎలాంటి యంత్ర సాయం లేకుండానే చేతితోనే తయారు చేసుకుంటారు. రంపపు పొట్టు, చింతగింజల పొడిని కలిపి మిశ్రమంగా చేసి వివిధ భాగాలు అతుకు పెట్టడానికి ఉపయోగిస్తారు.
2: పిండండి, చింతకాయ విత్తనాలు తెచ్చుకొని మిల్లాడిచ్చుకుని వండుకోవాలండి. మాకు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఎలా అయిందండి, జిగురులాగా అవటం వలన ఈ జిగురులాగా అయిందండి. ఈ జిగురు ఈ రంపం పొట్టులో కలుపుకుని మక్కులకు జాయింట్లు పెట్టుకుంటామండి. జాయింట్లు పెట్టుకుంటాము. ఆ జాయింట్లు పెట్టుకుంటే మనకి కావాల్సిన షేపులు తీసుకోవచ్చు.
0: దీని తయారు విధానాన్ని దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఇదే వృత్తిగా ఉండి బొమ్మలు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కూరేళ్ల వెంకటాచారి గారు తమ మాటల్లో వివరించారు.
3: దగ్గర దగ్గర నేను నాకు 50 సంవత్సరాలు వస్తుందండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలంటే ఇష్టం. ఎలా అంటే నాకు 13-14 సంవత్సరాలు అప్పుడే మా చెల్లి నీళ్ళు తోడుస్తుంటే తాబేలు వచ్చింది. ఆ తాబేలు వస్తుంటే తను భయపడింది. నేను 1-2 గంటల సేపు దాన్ని అలవాటు చేసుకొని అప్పుడులోనే ఆ తాబేలు నేను తయారు చేసి ఆ తాబేలు నేను మళ్ళీ బావిలో పడేసాను. అది నాకు చిన్నప్పటి నుంచి అలా ఇష్టం. ఇప్పుడు ఈ దశావతారాలు చుట్టూసుకుని ఉందనుకోండి, ఇలా కోరం అవతారం ఇలా చేసుకుంటూ వచ్చారు. ఇలా చేసుకుంటే దీన్ని మనం ఇంకా మెరుగుపరచకూడదు. ఎందుకని ఈ కోరమంలాగా ఇలా భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ వర్క్ని, దాన్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ కళ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా కొనాలి. కొనేవాళ్ళు కూడా చూసి కొనుక్కుంటే మాలో కళాకారులు కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మనకి గట్టి నుంచి వస్తుందండి. గట్టి నుంచి వచ్చిన తర్వాత ముద్దు ఒక 9 అంగుళాలు చెక్క వచ్చేలాగా ముద్ద వస్తుంది. ఇలా అవునా, అందులో ఇలా కమ్ములు గోపిస్తాం.
0: బొమ్మలు వివిధ రూపాల దశని మొత్తం ఎక్కువ భాగం పురుషులే తయారు చేస్తారు. అన్ని దశలు అయిన తర్వాత మహిళలు వాటికి రంగులు వేస్తారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి బొమ్మ మొత్తం పూర్తి అయ్యే వరకు చాలా దశలు ఉంటాయి. ఏ దశలోనూ ఎంత చిన్న బొమ్మ అయినా నిర్లక్ష్యం కూడదు అంటారు ఇక్కడి కళాకారులు. మహిళల్లో చాలా ఎక్కువ మంది ఈ కళలోకి రాలేకపోవడానికి ఇంటి బాధ్యతలు అంటారు ఈ మహిళ.
4: మొదట్లో పొలం పని చేశానండి నేను పెళ్లి కాకముందు. అట్ట భయం

0: లేదు లేదు, ధైర్యంతో అసలు నేర్చుకోవాలి ఇది. ఇది అప్పుడు ఏంటంటే బొమ్మ అంటే ఏంటి, ఇంత అందంగా ఉంది, ఇంత బాగుంది కదా అని లేకోకుండా బావుదారు పెట్టుకొని ఆయన గారు లేకుండానే నేర్చుకున్నావు. 6 నెలల దాకా తెలవదు నేర్చుకునేదాకా నాకు ఆయనకి. ఆ నేర్చుకున్నాక తర్వాత నేను చెక్కుతాను అన్నాక అప్పుడు చూసి అప్పుడు నేర్పాడు బొమ్మల్ని. ఇక అట్లా అట్లా అట్లా నేర్చుకున్నానండి నేను. అట్లా బొమ్మల పని ఒకదాన్ని నేర్చుకొని చేయగలిగానండి నేను. మరి అని ఐడియాతోటి ఇప్పుడు ఇవి వచ్చినాయి కాబట్టి, ఈ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లోనే పెట్టుకొని చూసుకుంటారు. చదువుకునే వాళ్ళు ఎంతమందో వస్తారండి మా దగ్గరికి, 15 రోజులు 20 రోజులు ఉంటారు వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చి ఒక అద్దెకి తీసుకొని ఒక గది అట్లా ఉండి మా దగ్గర చేసిన వాళ్ళు ఉంటారు 20 సంవత్సరాల క్రితం. మరి అలాంటి వాళ్ళకి రావాలంటే చదువులకి వచ్చినప్పుడు అది రాసుకురమ్మంటారు. ఎక్కడి నుంచి రాసుకొస్తారు మేము లేకపోతే? అది మేము ఉంటేనే వాళ్ళు వచ్చేది. అది ఒక్కోసారి బాధ అవుద్దన్నమాట, ఏంటి ఈ కళ అనేది ఇట్లా అంతరించడం ఏంటి అనిపించింది. అది గవర్నమెంట్ పట్టుకుంటుంది, పట్టుకున్నా కానీ మధ్య వాళ్ళు దళారులు తినేస్తున్నారు. ఆ దళారులు తినటంలో వీళ్ళు ఈ కళ అనేది చచ్చిపోతుంది. కళ అనేది బతికిచ్చి పెరగాలి. 100 మంది ఉన్నదానికి 100 మందికి ఇంకా 200 మంది పెరిగితే అది ఒక ఆనందంగా ఉంటుంది కదండి. మన కళ అనేది దాంట్లో ఉండి బతికిస్తున్నారు అని కళ అంటుంది. తర్వాత ఈ ముందు కాలంలో ఈ వీళ్ళందరూ చేయిపోతే ఆ కళ అనేది ఆటిలో చూసుకుంటమే కానీ మడు పలానా మడు చేశారని తెలియదు కదండి. అది మాకు బాధ కలుగుతుంది అన్నమాట. ఏనాడో పుట్టిన కళని పెరగాలి కానీ చంపేయకూడదు దాన్ని.
1: ఇప్పటికీ చాలా కుటుంబాలు ఈ బొమ్మల పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇదివరకు దొరికినంత విరివిగా కర్ర దొరకడం లేదు. ఇదివరకు కొండ మీద దొరికే కర్రని ఇప్పుడు కొనవలసి వస్తోంది. ముడి సరుకు ఖర్చు పెరిగిపోవడం వల్ల పనులు సాగడం లేదు అని ఈ కళాకారుడు అంటున్నాడు.
2: చాలా వరకు దీని మీదే జీవిస్తున్నామండి. దాంతోపాటు మా అబ్బాయి, మా మిస్సెస్, మా కోళ్ళు అందరూ పెయింటింగ్ చేస్తా, దీని మీదే జీవిస్తామన్నాం. కొనుక్కుంటున్నాం చెక్క, కొలపళ్ళు తీసుకొస్తారు. కొలపళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం. అక్కడ మేము తయారు చేసింది మా షాప్లోనే పెట్టుకుంటాం. మేము ఇలా హైదరాబాద్ శిల్పారామంకి, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఇలా లోకల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం, ఎంత చేస్తూ ఉంటాం. కర్రలు గట్టి కర్ర అంతా ఆరితేనే, లేకపోతే పచ్చిగా ఉంటే బూజ వచ్చేస్తుంది. బూజ వచ్చింది అనుకో పెయింట్ మీద తెల్లగా వచ్చేస్తుంది. అది మార్కెటింగ్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫోన్లు చేస్తూ ఉంటారండి, పంపిస్తూ ఉంటాం మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా. ఇది మామూలుగా పంపిస్తూ ఉంటాం మేము ఎక్కువ కూడా. ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చూసి ఫోన్లు చేసేటప్పటికే వాళ్ళకి కూడా మేము పంపిస్తూ ఉంటాం. టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరేమో బస్సులు ఏమి రావు సార్ ఇక్కడికి. ఎందుకు అదన్నా వచ్చితే మాకు కొద్దిగా ఎక్కువగా సేల్ ఉంటుంది. వాళ్ళు ఎవరు తీసుకురారు బస్సులు ఎవరిని. అదే కనకదుర్గమ్మ గుడి అవన్నీ చూపిస్తారు, కానీ కొండపల్లి ఇవి చూపించరు సార్. కిల్లా చూపిస్తారు, మళ్ళీ బొమ్మల కాలనీ బొమ్మలు ఇట్లా చేస్తున్నారని చూపించరు సార్.
1: ఆధునిక మార్కెట్ విస్తరిస్తున్నా రేట్లు మాత్రం చివరిదాకా రావడం లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ ఇక్కడ కూడా ఉండడం వల్ల ఈ కళ అంతరించిపోయే అవకాశం ఉంది అని వీరి వాదన. అలాగే రహదారి సౌకర్యం కూడా ఉంటే కాస్త ఇంకా ఎక్కువ అమ్మకాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయంలాగా వినిపిస్తోంది. మన చుట్టూ ఉన్న కళలని ఆదరించడం, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం, వాటి మూలాలని తెలుసుకుని రాబోయే తరాల వారికి చెప్పడం వంటి పనులు చేయడం ముఖ్యమైన పనిగా చేసుకోవాలి. అప్పుడే మనం మన చరిత్రని, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళగలం. ఆ ప్రేరణ కలిగించడమే సభాష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశ్యం.
3: చూసాం కదా, ఒక బొమ్మ తయారవ్వాలంటే ప్రతి చిన్న విషయంలోనూ కర్ర దగ్గర నుండి ఎంత జాగ్రత్త తీసుకోవాలో, అలా ఉంటేనే ఒక నిర్దిష్టమైన బొమ్మ తయారవుతుంది. సంక్రాంతికి, దసరాకి బొమ్మల కొలువు పెట్టేటప్పుడు కొత్త కొత్త ఐడియాలతో అలంకరించవచ్చు కదా. మరి వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.
4: మీరింతవరకు ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం విన్నారు. రచన శ్రీ అనిల్ డ్యానీ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ, వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, బంగారు గాజులు చిత్రంలో ఘంటసాల పాడిన పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం టీ కోడూరు నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ సుబ్రహ్మణ్యం, నేత్రావతి సుబ్బారెడ్డి, హిమబిందు, లక్ష్మీ ప్రసన్న, సంయుక్త, మహతి, సుహాసిని, సుభద్ర, రాజమ్మ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి బంగారు గాజులు చిత్రంలో ఘంటసాల పాడిన పాట.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: அனந்தபுரம் ஜில்லா கிருஷ்ணமரெட்டிப்பள்ளி గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రుషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షితారెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుక చౌదరి. వీరంతా కోరుతున్న పాట పుష్ప చిత్రం కోసం మౌనికా యాదవ్ పాడింది. ఈ పాట రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆరాధన. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి దొడ్డ దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై వినండి ఆరాధన చిత్రంలో మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం చక్రవర్తి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: గోపి సాహిత్యానికి జీకే వెంకటేష్ స్వరాలు కూర్చగా జి ఆనంద్ పాడిన పాట వినండి, అమెరికా అమ్మాయి చిత్రం కోసం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరందరి కోరికపై వినండి అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీమంతుడు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించిన వారు టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగమని.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సార్, మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
2: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
1: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
2: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ, వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త తన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడిసరుకులను మనం తయారు చేసి కొత్త ముడిసరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం

0: ఏదో చేయవచ్చు.
1: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
0: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
0: ప్రధాన మార్పులు చూసుకుంటే, గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణ అధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలు వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మ్యాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి, అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు, ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది నాలుగవది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోని వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్.

0: సెంటర్స్కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజీ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల నిరంతరం అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తడి మరియు పడి చెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలు లేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
1: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
0: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మన వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నిటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి పునర్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి, గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీనివల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
1: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
0: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, మెటల్, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీనివలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
1: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
0: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘ

0: ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
1: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చట్ట నిర్వహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
1: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
0: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో 10 లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి పదుల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో, అదేవిధంగా రీసైక్లింగ్ చేస్తున్నామో, దాని వలన జీరో ల్యాండ్ఫిల్ అంటే ల్యాండ్ అంటే మనం నిల్వ చేసేటువంటి చెత్త పరిమాణం అనేటువంటిది తగ్గుతూ పోతుంది. దాదాపు తక్కువ భూమితోనే మనం ఈ డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ కావచ్చు టేకప్ చేసేటువంటి ఉద్దేశంతో చెత్తను రీసైక్లింగ్ చేయడం, కంపోస్టింగ్ చేయడం, మరి వ్యర్థాల నుంచి ఇంధనం లేదా శక్తిని తయారు చేయడం అనేటువంటిదే ఈ జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్.
1: సార్, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
0: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలుగా పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దానివల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమినంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: అంటే రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి, అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్ కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి తాజ వనరులపైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది, దానివల్ల మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్ అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అసెంబ్లీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా

0: విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాల్ కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఎఫ్ గ్యాస్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అంటారు?
0: నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీని వల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తను తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావుండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?
0: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా 6 బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ISO సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, దేశ స్థాయిలో 9వ ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పరిశుభ్రమైన మరియు వ్యర్థరహిత సమాజం కోసం మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ, ధన్యవాదాలు.
1: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా

0: భాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా అమలాపురం విశ్వేశ్వరాగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వీరి కోరిక మేరకు స్వాతికిరణం చిత్రానికి

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, అది సంగతి. మరి మన హర్వీలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా పంపించేశారు అందరూ కూడా. సో అందరికీ తెలిసిన నది, అందరికీ ఇష్టమైన నది. మరి ఇందాకటి నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం నది గురించి అయితే తెలుసుకోవాలి కదా. మరి ఈ నది ఏ నది తెలుసుకుందాం. ముందుగా ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. హాయ్ మేడం, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. ఈ ఆన్సర్ వల్ల కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఈ ఊరు పేరు చాలామందికి ఉండే ఉంటుంది, అది విషయం. సో మొత్తానికి విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కృష్ణా నది అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సి విజయ గారు. కాదు, ఇంకో నది ఉంది. అండ్ అలాగే నైలు నది అనుకుంటున్నారు మోహన్ రావు గారు, హేమప్రియ గారు కప్పలదొడ్డి నుంచి. కాదండి, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఏపీలో ఉన్న నది గురించి అడిగాను. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వాసు గారు చనమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ నరసింహారెడ్డి టుడే లేట్ ప్రజెంట్ అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, లేట్ కమ్మర్ లిస్టులోకి జాయిన్ చేసేద్దాం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అది ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా పంపించేశారు, వెరీ నైస్. అండ్ కలమందిరపాడు నుంచి కాసిం గారు, ముత్తుజావలి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి మజూమ్ వలి గారు కృష్ణ అంటూ పంపించారు. కృష్ణా నది అనుకుంటున్నారా, ఓకే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఇమ్రాన్ గారు పంపించారు. సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండో ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుష్కరాలు కూడా వస్తాయి అంట. ఓకే ఓకే ఓకే, ఇలా క్లూలు ఇచ్చేస్తే ఎట్లా మరి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఏపీలో ఉన్న అతి పొడవైన నది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సచి భార్గవి గారు తాడిపత్ర నుంచి. అండ్ అలాగే రెడ్డన్న గారు కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఖుదూస్ బాషా గారు పంపించారు. అదే కదా మీ పేరు, బాషానే కదా. ఓకే, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దుర్గారావు గారు పంపించారు మన

స్టేషన్ పక్కనే ఉందంట. అవునా? ఓకే ఓకే, కానీ అది ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం. విఘ్నరాజా నీకు వందనం అంటూ పంపించారు. త్వరగా రావయ్యా, బుల్లి వాహనంపై మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ గారు. ఎస్ ఎస్, మన గణేష్ ఈజ్ కమింగ్, హీఈస్ ఆన్ ద వే. సో నేను కూడా చిట్టి వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సింగ్ గారు. అండ్ అలాగే మంచి సాంగ్ వినిపించారు, నేనున్నాను మూవీ నుంచి అంటూ మధుసూదన్ గారు పాపనే పాల నుంచి పంపించారు. యాక్చువల్లీ ఈరోజు యాక్ట్రెస్ శ్రేయ బర్త్డే అనమాట, అందుకని తనకి డెడికేట్ చేసేసాను ఈ సాంగ్ అయితే. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అరుణ గారు జ్యోత్స్న గారు అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, మర్సి విజయ గారు. అండ్ అలాగే చిన్నారావు గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ బాగున్నారా అంటూ అనుష గారు, డానియల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? హాయ్ చందన అంటూ పంపించారు ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే తులసిదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నర్సాపురం నుంచి పాపారావు గారు నైలు నది అనుకుంటున్నారట, కానీ ఆన్సర్ అది కాదండి. అండ్ అలాగే చెల్లపాండి మరి మోన్షా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే నవాబ్ గారు పంపించారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మా స్థానానికి మా జిల్లా పేరు కూడా అదే చందన అంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందుకే నేను మీ ఊరి పేరు చెప్పట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహ గారు, పద్మభాయ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్కాపూర్ నుంచి హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పొడవైన నది ఏది అని చెప్పబోయే ముందు సుజాత శ్రీనివాస్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేనైతే చెప్పను కానీ పాట వినిపించేస్తున్నాను, మరి వినేసేయండి. ఆన్సర్ అదే. మరి ఇంత అందమైన పాటని చిత్రరూపేణ మనకు అందించారు, మరి ఈ మూవీలో మనకి ఆ పాట అయితే ఉంది కదా, మరి ఆ పాటను వినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఈ పాట వినేసేయండి. మనకి రకరకాల లోహాలు ఉంటాయి, అంటే మెటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది, అంటే 25 డిగ్రీస్ ఆ టెంపరేచర్లో మనకి ఒక మెటల్ లిక్విడ్గా మారుతుందన్నమాట, అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది ఏంటది, ఆ లోహం పేరేంటి? ఏ లోహం రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488114కి.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మల్లేశం నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం అయితే హర్వెల్లీలో ఉన్నాం కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనీ. మరి చూసేద్దాం ఎవరెవరికి ఏమేమి ఆన్సర్స్ పంపించేశారో. మరి ఇందాక అలా అలా అలా పాట అయితే వినేశారు కదా, గోదావరి, అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఏమేమి ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎవరు ఏం పంపించారు చూసేద్దాం. గోదావరి అంటూ ఇందాక క్వశ్చన్కి పంపించారనమాట రాజశేఖర్ గారు, బీవీ నగర్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, కనకారావు గారు పడని నుంచి పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శృతలోహం అంట, ఓకే ఎవరు, ముసపేట

నుంచి నరేష్ గారు, మరి విజయ గారు. కానీ ఇది కాదండి. అండ్ అలాగే ఎర్రమిళి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చలపాండి మరి మోనిష తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోపాలకృష్ణ గారు నాయుడుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు. సో ఇదైతే కాదు, ఈ లోహం అయితే కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శిరీష గారట. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మెర్క్యూరీ అంటున్నారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి ఖాసిం గారు, ముద్దవల్లి గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి, ప్రస్తుతం ఏపీలో కృష్ణానది అంటున్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ ఎన్జిఓ నుంచి కడప నుంచి పంపించారు అనమాట రెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుష గారు పంపించారు, డానియల్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు, ఎర్రమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు కోనంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. నీరు అనుకుంటున్నారట, నీరే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. యాక్చువల్లీ నీరు మెటల్ కాదు, అది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటున్నారు, బై ఎనీ ఛాన్స్ అంటూ అర్జున్ గారు అడుగుతున్నారు. అర్జున్ గారు గుడ్ మార్నింగ్ మీకు, అండ్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు పంపించింది ఎనీ ఛాన్స్ కాదు, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, మరలా మీ దర్శనం ఎప్పుడు అంటూ. నేనా? వస్తా వస్తా, గణేష్ని కాసేపు అలా పలకరించి గణేష్తో టైం స్పెండ్ చేసి అప్పుడు వస్తా, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? తులసిదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు కాబట్టి మా జిల్లా పేరు చెప్పేసేయండి అంటూ పంపించారు. ఎవరు ఎవరు? త్రిమూర్తులు గుప్తా గారు, ఉభయ సారీ ఇదేంటిది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంట. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు పంపించారు. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఆదిత్య, సీత రావట్లేదు అంటారా? చెప్దాం, వాళ్ళ ముగ్గురిని అలా పిలిచి ఎందుకు మీరు రావట్లేదు అని అడుగుతా నేనైతే ఈరోజు. నిఖిల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ, లావణ్య అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ, తులసి అండ్ ఫ్యామిలీ పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మరి ఏ లోహాన్ని మనం రూమ్ టెంపరేచర్లో ద్రవ రూపంలో చూడొచ్చు అని అంటే పాదరసాన్ని అన్నమాట. అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే సాధారణంగా ఉండే రూమ్ టెంపరేచర్లో ఇది మనకి లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఇందులో ఉండే లెవెల్ ద్రవీభవన లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అనమాట. సో అది విషయం. అండ్ ఈరోజు అయితే మన హర్వీలు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, మరి అది విషయం. అండ్ ఇదే కొత్త అప్డేట్ అయితే మరి ఇంతకీ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మనకి ఈ భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి మనకు తెలిసిందే, కానీ వాటిల్లో ఒక జంతువు మటుకు తన నాలుకను బయటికి పెట్టలేదన్నమాట, అంటే బయటికి తీయలేదు. అది ఏ జంతువు? అంటే అదొక ప్రాణి అనుకోండి, అది జంతువు అని నేను అనను, అదొక ప్రాణి. సో ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు, చూపించలేదు? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

అర్జున్ మూవీ నుంచి సాంగ్ వినేశారు హరవీలులో మనం ఉన్నాం. మరి ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఏ జంతువు తన నాలుకను బయటికి పెట్టలేదు, బయటికి చూపిలేదు, బయటకు తీయలేదు, ఏదైనా అనుకోండి. మరి ఆన్సర్స్ అయితే జంతువు అని కాదులే కానీ ప్రాణం తీసుకోండి. మళ్ళీ దీన్ని జంతువుని చేసేస్తే అందరూ నన్నే అంటారు, ఇప్పటిదాకా నేచర్ గురించి మాట్లాడింది చందన అని. సో ఒక అందమైన అందమైన కాదులే, ఒక మంచి మంచి కూడా కాదులే, ఒక ప్రాణి. సో అది విషయం, మరి చెప్పేద్దాం ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారనేది. ప్రసాద్ గారు హిందూపురా హరినాథపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నిఖిల్ గారు చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఏంటండి, దేవసేన గారు ఏదో ఆన్సర్ చేశారు, నాకేం అర్థం కాల. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు, చాప కాని కోడి అంట, ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, కరెక్ట్ ఆన్సరో కాదో కూడా చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పంపించారు వెలగలేరు నుంచి ఎవరు, శిరీష గారు. శిరీష గారు మీ పేరు మర్చిపోయారు, మీరు ఊరి పేరు మాత్రం పెట్టారు. నెక్స్ట్ ఇంకా విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిలుక అనుకుంటున్నారు. నరేష్ గారు మెర్సీ విజయ్ గారు కానీ కాదండి, మూసపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చక్కని స్వరంతో మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చీమకోడి అంటూ పంపించారు, ఇది కూడా కాదండి. రాజశేఖర్ గారు బీవీ నగర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎన్జీవ కాలనీ నుంచి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ. కర్నూలు నుంచి నజరీన్ గారు నజీర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎలక అనుకుంటున్నారు సాయి శిరీష గారు, కాదండి. అండ్ చెల్లపాండిమర్ గారు మోనిషా మధురై నుంచి పాంగోలిన్ అంటున్నారు, సో అది కూడా కాదు. బీడుపల్లి నుంచి బాబాజాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ వేదాంతం జానకి గారు అన్ని మంచి ప్రశ్నలు వేశారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి గన్ పంపించారు కుండల మార్కెట్ అట, సో ఎలుక అనుకుంటున్నారు, కాదండి. అండ్ చిన్నారావు గారు పంపించారు దేవినగర్ నుంచి తాబేలు అంటూ, కాదండి. కానీ క్లూ అదే, అంటే తాబేలు లాగా ఇది కూడా అలా రెప్టైల్ అన్నమాట, అది విషయం. అండ్ అలాగే ఆన్సర్ చేశారు వినాయకుడి కోసం స్వరం సిద్ధం అంటున్నారు, సర్వం సిద్ధం, సారీ సారీ. ఎవరు, దీప అలాగే శివకుమార్ రీతు అందరూ కూడా కర్నూలు నుంచి. ఓకే, యాక్చువల్లీ మా ఇంటి ఏరియాలో కూడా అక్కడ ఆల్రెడీ పందిళ్ళు అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఏదన్నా అదొక మంచి ఫెస్టివల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మీరు మీ పేరుని కూడా పంపించండి ఈసారి. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కోనంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాస్త ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బంగార్దలి అంటున్నారు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ చందన, మీ క్వశ్చన్స్ కష్టంగానే అనిపించింది, సరే ఒక్కరి ఒకరి ఒక రాయి విసురుదామనా, ఓకే ఓకే, ఒక రాయి విసురుదాం అనుకుని ఆన్సర్ పడుతున్నాను. మా ఇంట్లో కోడి వచ్చింది, దాని నాలుక బయట పెట్టలేదు, మరి కప్ప అదే ఫ్రాగ్, దానికి నాలుక చూడలేదు, వాటి నాలుక ఉంది నాకు కనిపించట్లేదు, ఏవో మరి అంటున్నారు. మొత్తానికి కప్ప కోడి అన్నమాట, ఈ రెండు కూడా కాదండి ఆన్సర్స్. మీ రాయి అలా పక్కకి వెళ్ళి నదిలో పడింది, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ స్వాగతిస్తూ

అరుణ అండ్ నరీష్ శ్రీనివాస్ జ్యోత్స్న అందరూ కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు. ఎలిఫెంటా కాదు, దాని పక్కన నుంచి మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సముద్రంలో నివసించే జంతువు అంటున్నారు. యాక్చువల్లీ ఇది నీళ్ళలోనూ ఉంటుంది, బయట కూడా ఉండగలదు కదా. అనుష గారు అండ్ డానియల్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్తర్ వల్లిభాష ఇమాంబి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదరణ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారంటూ అడుగుతున్నారు.

అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్తర్, వల్లి బాషా, ఇమాంబి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటూ అడుగుతున్నారు. చెప్పాక గణేష్ని పలకరించి అప్పుడు మీ అందరినీ పలకరిస్తా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు, చిరుతపులి కాదండి. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు కుందేలు అనుకుంటున్నారా, సో కుందేలు కాదండి, అది విషయం. నెక్స్ట్ ఇంకా బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు నత్త అనుకుంటున్నారు, నత్త కూడా కాదండి, నత్త అని చెప్పి అడుగుతున్నారు. సాయి శిరీష గారు కప్ప కానీ నత్త కానీ అంట, ఇవి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా గరీబ్ టైల నవాజ్ గారు పంపించారనమాట నత్త అంటూ, నర్సరావుపేట నుంచి కాదండి. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చలపాండిమర్ నుంచి మోన్షో గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ ఆన్సర్ నేను చదివేశానండి ఆల్రెడీ, బాగుందని మీ ఆన్సర్ కరెక్ట్ అని కూడా చెప్పేశాను, విషెస్ చెప్పేశాను త్రిమూర్తులు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆవు అనుకుంటున్నారు ఎవరు అని అంటే నరేష్ గారు, సో కాదండి. అండ్ ఇప్పుడే తెలిసింది ఆన్సర్ అంటూ దేవసేన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏ జంతువు తన నాలుకను బయటపెట్టలేదు అని అంటే, ఇది జంతువు కింద తీసుకోవడం కన్నా ఒక రెప్టైల్ కింద తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి. మొసలి అన్నమాట, ఎందుకు అనంటే దాని నోటికి అన్నా దాని నాలిక చాలా చిన్నగా ఉండి అది దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి, అందువల్ల అది బయటపెట్టలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు. అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. అనంతరం రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళంలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటించారు. వీటి నిర్మాణం పూర్తయితే 175 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు సాగుకు ఊతమిచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ 40% రాయితీ అందించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్17 నుంచి అక్టోబర్17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కదియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోయి 74268 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 221 పాయింట్లు కుంగి 23256 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.79గా ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటూ అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు 11:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సో సినిమా కబుర్లోకి వచ్చేసాం కదా మరి నేను ఇక సినిమా కబుర్లు కొత్త కొత్తవి ఏం మాట్లాడబోతున్నాను ఇప్పుడైతే ఇరుమూరి సక్సెస్ మీట్ చాలా జోష్గా కంప్లీట్ చేసేసుకుంది సో ఇరుమూడి ఎక్కడికి వెళ్ళినా సరే మన రవితేజ గారు ఫ్యాన్స్ అసలు మామూలుగా వదలట్లేదు అండ్ నటుడిగా తనకి సంతృప్తినిచ్చిన ఫిలింగా మరి రవితేజ గారు కూడా చెప్తున్నారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశారు కదా అయితే ఈ ఇరుముడి సక్సెస్ మీట్లో డైరెక్టర్ గోపిచంద్ మలినేడి గారు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చేశారు సో రవితేజ గారితో నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఖచ్చితంగా సినిమా చేస్తాను అండ్ ఇరుముడికి మించిన సక్సెస్ అయితే అవుతుంది నేను తీయబోయే సినిమా అని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సో ఇది డైరెక్టర్స్ లో ఒక చిన్న కాంపిటీషన్ అనకూడదు కానీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు సో ఒకరిని మించి ఇంకొకరు ఇంకొకరిని మించి ఇంకొకరు ఇలా మంచి మంచి సినిమాలు తీయాలనే ఒక ఆసక్తిగా మారిపోతుంది అనమాట తొందరగా ఇండస్ట్రీ అయితే సో ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఖచ్చితంగా నన్ను మించిన ఇంకా సినిమాలు తీయాలి అని అందరికీ ముందుగానే హింట్ ఇచ్చేస్తున్నారనమాట మరి చూడాలి గోపిచంద్ మలినేని గారితో నెక్స్ట్ మన రవితేజ గారు సినిమా తీయబోతున్నారు సో ఈ సినిమా డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే ప్రజెంట్ అయితే గోపిచంద్ గారు బాలకృష్ణ గారితో దాదా అనే ఫిల్మ్ తీస్తూ చాలా బిజీగా ఉన్నారనమాట ఇది ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ మరి చూడాలి ఏది ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం సినిమా కబుర్లలో సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3

బ్యూటిఫుల్ సాంగ్ మిరపకాయ సినిమా నుంచి వినేశారు కదా. అండ్ ఈ రోజు ఇద్దరు హీరోయిన్స్ పుట్టినరోజులు కూడా. సో హీరోయిన్ శ్రియా చరణ్ పుట్టినరోజు, అలాగే మన హీరోయిన్ అంజలి గారు. సో ఈ ఇద్దరు సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టారో ఇప్పటికీ మనల్ని అందరినీ ఎంతగా అలరిస్తున్నారు. శ్రియా గారు ఎప్పటి నుంచి ఉన్నారండి, ఇష్టం సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి, అండ్ రీసెంట్ గా మిరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా, చాలా బాగుంది కదా. అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి తనవి. సో వాళ్ళిద్దరికీ కూడా తన వాళ్ళ కెరీర్ లో ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ శివాజీ ఫిల్మ్ నుంచి, అలాగే సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు నుంచి కూడా ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాన చినుకులు ఇట్టా తడిపితే అంటున్నారు కదా, సో సాంగ్ అయితే వినేసాం. ఆ ఏదో వాన చినుకులు మన విజయవాడని కూడా తడిపిస్తే ఎంత బాగుంటాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే చాలా సడన్ గా మంచిగా వర్షం అయితే పడిపోయింది. మరి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి బాగా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్. మరి ఎనీ టైం మన వరుణుడు అలా కులుస్తాడేమో విజయవాడలో చూడాలి. ఓకే, మీరు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మీ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇక ఓజీ గురించి మాట్లాడుకుందామా? సో ఎందుకంటే ఓజీ వచ్చేసిన తర్వాత ఓజీ యూనివర్స్, సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. మరి సుజీత్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఓజీ ఫిలిం లో అయితే మాత్రం మ్యూజిక్ అదరగొట్టేశారు కదా. ఇంతకీ మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఉంటుందండి ఆ మ్యూజిక్ కానివ్వండి, ఓజీ సాంగ్ సూపర్ కదా. మరి తర్వాత వచ్చే ఈ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కాసేపట్లోనే అలా రిలీజ్ చేశారో లేదో వెంటనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ గా ఉందని చెప్పేసి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇక చూడాలి ఇంకా మన తమన్ గారు ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు, మ్యూజిక్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఓజీ యూనివర్స్ త్వరగానే మరి రిలీజ్ అయిపోవాలని కూడా కోరుకుంటూ మీ అందరి కోసం ఓజీ నుంచి టైటిల్ ట్రాక్ రిప్లై చేస్తున్నారు. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
2: సేమ్ వాటర్ సేమ్ ఫ్యూచర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఖండేల్ ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి మీరు ఎంటర్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నాగ చైతన్య గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అంటే వృషకర్మ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది షూటింగ్ అంతా కూడా. ఇక December 4th ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో కొత్తగా వచ్చిన రిలీజ్ డేట్ ఇది. ఇది వరకు అయితే December 3rd అట్లా అనుకున్నారు, కానీ అదే డేట్ లో ప్రభాస్ గారు నటించిన ఫౌజీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి కాస్త ఇంకా కొంచెం సస్పెన్స్ లోనే ఉంది. ఈ నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వృషకర్మని అనేది మాత్రం చూడాలన్నమాట. సో మొత్తానికి ఒక చిన్న చేంజ్ అయితే చెప్పేశారనమాట. మొత్తానికి 4th December 4th అయితే చేస్తున్నాం అని మాత్రం చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అదే విషయం. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం తర్వాత తొందరలో. మరి మీ ఇంటి చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జబర్దస్త్ ఫిలిం నుంచి జబర్దస్త్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం, నేను మీ ఆర్జే తేజు. సూర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అలా వచ్చింది, వెంటనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు తెలుసా, అది కూడా ఎంతో దూరంలో లేదు. నవంబర్ 6 తన నెక్స్ట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరో సూర్య. అయితే ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే సినిమా పేరు సీన్. మరి ఆయన ఇందులో ఒక డిఎస్పీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, కానీ ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ మనకి సింగం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు. ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించి అందరినీ మెప్పించేశారు కదా. అయితే సింగం సినిమాలో కనిపించినంతగా స్ట్రిక్ట్గా ఉండరు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ సైకో తరహా పోలీస్ పాత్ర అనమాట ఇది. అండ్ అంత నెగ్లెక్టెడ్గా రూడ్ బిహేవియర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా మనకి సీన్ సినిమాలో హీరో సూర్య కనిపించబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 6 వరకు థియేటర్స్కి వెళ్ళి హాయిగా సినిమా చూసేయచ్చు. మరి ఆవేశం మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. మరి సూర్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: News Bulletin.
1: అసలు ఈ నది పొడవు మొత్తం ఎంత ఉంది? అసలు ఈ చరిత్ర, గోదావరి నది చరిత్ర గురించి కూడా కొన్ని విశేషాలు ఈ రోజు మనం మీకు తెలిసేలా తెలుసుకుందాం. మరి దానికంటే ముందు మన తెలుగు సినిమా పాటల్లో అసలు గోదావరి పేరుతో వచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అవన్నీ కూడా ఈ రోజు మనం విందాం. ఫస్ట్ అయితే గోదావరి నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాలుగారి వాయిస్ లో వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:21 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. మరి అందమైన గోదావరి నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గోదావరి నది మొత్తం పొడవు 14.65 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఇంకా ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి. అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది. మరి వాటిని సప్త ఋషుల పేర్లతో పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్, తెలివాహి, తర్వాత కవుల నది అనే పదాలతో కూడా, ఇన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తెలుసా. మరి ఈ గోదావరి నది యొక్క దృశ్యం ప్రతి ఒక్కరిలో కావ్యభావం కలిగిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది కవులు, రచయితలు గోదావరి నది మీద పాటలు రచించారు, మనం కూడా చాలా విన్నాం కదా. ఇక సినిమా డైరెక్టర్లు బాపు గారి దగ్గర నుంచి ఎంతో మంది గోదావరి అందాలను వెండి తెరకెక్కించారు. ఇక చల్లని ప్రశాంత వెన్నెల రాత్రిలో గోదావరి నదిలో బోట్ షికారు మధురానుభూతినిస్తుంది కదా. ప్రకృతి పరిచిన పచ్చని తివాచీపై కూర్చుని ప్రవహిస్తున్న ఆ గోదావరిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించడం ఒక అనుభూతి. మరి ఇంకా గోదావరి అందాలను చూడాలి అంటే ఖచ్చితంగా పాపికొండలు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రాజమండ్రికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాపికొండలు. ఇక బోట్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు మరొక ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అని చెప్పాలి పాపికొండల ట్రిప్. మరి ఖచ్చితంగా మరిన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం, అంటే ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: கலப்பை வரமை ஸ்வரமை நிலுவனி.
1: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యక్షుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
3: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
2: 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల

0: బృందం అంకిత భావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: भारती एफएम 101.3।
1: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి నేను మీ ఆర్జే తేజు. గోదావరి నది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి గోదావరి నది చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే, ఒకప్పుడు దేశంలో కరువు నిండిపోయి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆ ఋషులు ఏమనుకున్నారు, తమకు లేని తపోశక్తులు గౌతముడికి ఉన్నాయి అని చెప్పేసి ఈర్ష్యపడ్డారు. ఆ ఈర్ష్యతో ఒక మాయా గోవును పంపించి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారనమాట. అప్పుడు గౌతముడు ఏం చేశారు, ఒక దర్భతో ఆ గోవును కొట్టారనమాట. కొట్టగా అది కాస్త మరణించింది. ఇక ఆయనకి చాలా బాధ కలిగింది. గోహత్య నివృత్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి గౌతముడు ఏం చేశారంటే, శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇప్పుడు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమ నది అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలాగా చేసి ఆయన పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. ఆ స్థలాన్నే గోష్పాద క్షేత్రంగా చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అనమాట. సో ఇది దీని చరిత్ర. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన గోదావరి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Shakti FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్, గోదావరి గట్టుపైన సాంగ్ వింటే ఎంజాయ్ చేస్తున్నారు మన రాజకుమారుడు. సో సినిమా నుంచి అనమాట, కొన్ని తరాలు మారిన అస్సలు బోర్ అనేది కొట్టిన లిరిక్స్ ఏమైనా ఉన్నాయి తెలుగు పాటలకి అంటే గోదావరి గట్టు మీద ఆ చిన్న పిట్ట, లేదంటే గోదావరి గట్టు మీద రామచిలక. సో ఇది ఎన్నో పాటలు ఉన్నాయి కదా. మరి జమున గారి సాంగ్ మనకి బాగా గుర్తు, గోదావరి గట్టు మీద, ఐ మీన్ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. సో అక్కడి నుంచి చూసుకుంటే తర్వాత నుంచి బోల్డ్ అని పాటలండి, గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం విన్నాం. సో ఈ లిరిక్స్ మాత్రం మనకు వినగానే భలే ఎక్కేస్తాయి మన బ్రెయిన్కి, అంటే మన నేటివిటీకి దగ్గరలో. సో మన నది గురించి చెప్పిన పాటే కదా అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ముందు ముందు రాబోయే పాటల్లో కూడా ఈ గోదావరి గట్టుని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ముందు జనరేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడా. సో అంతటి బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. మరి నిజంగా మన ప్రతి దేశంలోని, అంటే మన దేశంలోని ప్రతి జీవనదికి పుష్కరం ఎలా అయితే ఉంటుందో మన గోదావరి నదికి కూడా పుష్కరం అయితే ఉంటుంది కదా. మరి పంచాంగం ప్రకారం చూసుకుంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరం అయితే వస్తుంది అన్నమాట. సో లాస్ట్ గా పుష్కరాలు ఎప్పుడు జరిగాయి గుర్తుందా? 2015 జూలైలో అనమాట. ఇక నెక్స్ట్ రాబోయేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, అంటే రాబోయే సంవత్సరం మన 2027 లోనే జూన్ లో ఈ పుష్కరాలు అయితే రాబోతున్నాయి. సో చాలా త్వరగానే వచ్చేసాయి, అంటే 12 ఇయర్స్ అప్లై కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా సర్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. మరి ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతోంది, ఈ గోదావరి నది మనకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంతో మంది మహాకవులు కూడా ఉన్నారండి. సో ఏనుగు లక్ష్మణ కవి, కూచిమంచి జగ్గ కవి, తిమ్మకవి, ఇలా ఎంతో మంది తెలుగు కవులు గోదావరి ప్రాంతపు కవులుగా బాగా ఫేమస్ అయిపోయారు. అలాగే మన సినీ

రచయిత ఆరుద్ర గారు గోదావరి నది మీద చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తున్నాయా? వేదల్లో గోదావరి ప్రవహిస్తుంటే చెల్లి వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుంది తల్లి అని అన్నారు. మరి గోదావరి మీద మాటలు కానీ పాటలు కానీ రచనలు కానీ కావ్యాలు కానీ అసలు ఏవైనా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాయి. మరి ఇక ముందు రాబోయే కవులు కూడా అలానే గోదావరి నది మీద పాటలు మాటలు ఎన్నో అందిస్తారు. సో అందమైన గోదావరి గురించి మనం ఈరోజు మన షోలో మాట్లాడుకున్నాం కదా, సో ఇది ఇవాళ మన గోదావరి కబుర్లు అనమాట. ఇక నెక్స్ట్ మీకోసం గుండెల గోదావరి ఫిలిం నుంచి ఇళయరాజా గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ Teju.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా

0: Vivid Bharati FM News Headlines.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో మొత్తం 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవల గురించి సమాచారం అందించడానికి దక్షిణ కోస్తా రైల్వే హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసింది. సంప్రదించవలసిన నెంబర్లు రాజమండ్రి 8125 98 618 01, ఏలూరు 0866 257 244, విజయవాడ 7815909463లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 అక్టోబర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రష్యా అధ్యకుడు పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రక్షణ, ఎనర్జీ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు టాపిక్ ఏంటి? ఆకాశాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, చందమామ ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఏంటి ఈ ఆకాశం, దాని మీద ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే పరిశోధనలు చేస్తూ వాటి గురించి అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడటం మాత్రమే కాదు, ఆ ఆకాశం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరిశోధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మరి ఏదైనా సరే మనకు తెలుస్తోంది ఇంత ఈజీగా అంటే పరిశోధనలతో మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గురించి తెలియజేస్తున్న ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని పిలుస్తారు కొంతమందిని, సో వాళ్ళు అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిశోధన వల్లే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిశోధనతో భారత ఖగోళ శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి, ఒక ప్రొఫెసర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మరి ఆవిడే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీర ప్రోగ్రామ్ ని. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఖగోళ శాస్త్రవేత్త గురించి, మరి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి ఆవిడ నక్షత్ర సమూహాలు అంటే స్టార్ క్లస్టర్స్ అని చెప్పి పిలుస్తాం కదా, సో నక్షత్ర సమూహాలు, నక్షత్రాల నిర్మాణం, విశ్వ పరిణామంపై ఆమె చాలా పరిశోధనలు అయితే చేశారనమాట. అవన్నీ ఎంతో విశిష్టమైనవిగా చెప్తారు. సో దీనికి గాను ఆవిడ కెరీర్లో ఎన్నో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించారు, అండ్ విజ్ఞాన్ శ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్గా మన 2026లోనే రీసెంట్గా కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ని కూడా అందుకున్నారు. మరి ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు అయితే సృష్టించారనమాట. ఇక అన్నపూర్ణి గారు మాట్లాడుకుంటే పాలక్కడ్లోని విక్టోరియా కాలేజ్లో సైన్స్ విభాగంలో పాఠశాల విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇక 1996లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నక్షత్ర సమూహాల అధ్యయనాలు, నక్షత్ర పరిణామం అనే ఒక అంశంపై పిహెచ్డీ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆవిడ వయోలిన్ కూడా నేర్చుకున్నారు తెలుసా, సో వయోలిన్ కూడా వాయిస్తారనమాట. ఇక స్టార్టింగ్లో 1990 నుంచి 1996 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం జరిగింది. తర్వాత 1998లో ఇన్స్టిట్యూట్లో ప్రెజెంట్గా సో అక్కడే వర్క్ చేస్తూ ప్రెజెంట్ అయితే ప్రొఫెసర్గా డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి. అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరు ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశం పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

0: ಹಲೋ, ಆಕಾಶವಾಣಿ ಪ್ರಾಂತೀಯ ವಾರ್ತಲು ವಿಂಟುನಾರು. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్లు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా 11 సెప్టెంబర్ జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013 ప్రకటించింది. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: चिनारो विविध भारती FM 101.3
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ కంచె ఫిలిం నుంచి వినేసాం కదా. అయితే మనమైతే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాల పుట్టుక పరిణామం, నక్షత్ర జనాభా, నక్షత్ర సమూహాల నిర్మాణం, పరిణామం, ఇలా ఇవన్నీ, ఇంకా ఆకాశ గంగలు ఎలా ఏర్పడతాయి, ఆస్ట్రోసాట్ ఏంటి, యూవీఐటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు అయితే ఆవిడ చేయడం జరిగిందనమాట. అందుకే ఖగోళ శాస్త్రంలో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఇక 2024లో ఫార్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు విజ్ఞాన్శ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక రీసెంట్ గా 2026లో ఆమె కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఇక ఆ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రో ఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఈ కెరీర్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ కెరీర్ కొనసాగించాలి అంటే ఏం చదవాలి, ఏం చదివితే మనం కూడా శాస్త్రవేత్త అయిపోతాం, సో దీని గురించి డీటెయిల్స్ కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్తాను ఒక సాంగ్ తర్వాత, తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్బీన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఏంటి అంటే, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అనమాట. అంటే నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అసలు విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా మారుతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ద్వారా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అనమాట. వాళ్ళనే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతమైన కెరీర్ని నిర్మించుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈవిడ లాంటి మహిళా శాస్త్రవేత్తలు నిజంగా యువతలందరికీ కూడా మంచి స్ఫూర్తి అని చెప్పచ్చు. మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే, 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అవసరమైతే కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్లో, నేను చెప్తోంది ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే, అది కామన్, ఎంపీసీ మనం చదివేస్తాం. తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ ఏవైనా సరే చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇక పీజీ, సో ఎంఎస్సీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్, మరి ఇది కనుక చదివితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ కాబట్టి, ఎంతైనా ఆస్ట్రోనాట్కి సంబంధించి, ఐ మీన్ శాస్త్రవేత్తకు సంబంధించింది కాబట్టి పీహెచ్డీ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రోనామీ కానివ్వండి, దీంట్లో ఈ సబ్జెక్ట్స్లో పీహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత. సో మన విశ్వాన్ని అర్థం చేసుకునే పరిశోధనలో మహిళలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చక్కగా ఆస్ట్రోఫిజిసిస్ట్ కెరీర్ని ఎంచుకోవచ్చు అనమాట గర్ల్స్ అందరూ కూడా. అది విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం రోబో ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్. మరి మీరు కూడా సందర్శన సెంటర్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా నెంబర్ 8662438114 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందర్శన సెంటర్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, ఇంతకీ ఏంటది? సో నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, అది ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో చూద్దాం రకరకాల ఆన్సర్స్ వస్తాయా లేకపోతే కరెక్ట్ గానే గెస్ చేసి పంపిస్తారా చూద్దాం. మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వింటూ స్టేడియో టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మీ అందరి కోసం రేస్ గుర్రం నుంచి ప్లే చేస్తున్నాను సాంగ్. వింటూ స్టేడియో

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, రేసు గురం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ గా అడిగేశాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కానీ కొట్టినా కూడా చావదంట. అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏమంటాయి, మన వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించారు చూసేద్దాం. నల్గొండ జిల్లా చందంపండి మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక వీళ్ళందరూ, శ్రీరామదాసు, కృపాచారి, ఓకే అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి. అండ్ ఇంకా ఇప్పటివరకు అయితే 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. జల్లా జయరామ్ గారు, సరస్వతి, పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు సందరేస్ నడి అని అంటున్నారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ సకుబాయి, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, బాగున్నారా మేడం అంటున్నారా. ఎస్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఆన్సర్ ఎక్కడ, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, దిస్ ఇస్ బ్రహ్మయ్య అంటూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. సరే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మాధవి గారు, ఆంజనేయులు గారు, భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ, మమత, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, దుర్గాడ. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి పోచార గ్రామం నుంచి అనమాట, కొట్టూరి లక్ష్మణ్ అండ్ నవనీత కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరసారి వారి సత్రం నుంచి మెసేజ్.

0: పంపించారు? దొరవారి సత్రం. ఓకే, తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్. పాత మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, మోక్షజ్ఞ గారు. కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు, కుమారి గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు. ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్. కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, మనసు అనుకుంటున్నానండి అంటున్నారా? మనసు కాదు, గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎం మురహరి, యశోద, జానకి రాజు గారు క్వశ్చన్ వినలేదండి అంటున్నారు. ఓకే, నేను రిపీట్ చేస్తాను. నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు, అది ఏంటి అని అడిగా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అరుణ్, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఎర్రవల్లి మండలం నుంచి గద్వాల జిల్లా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో చాలా ఈజీగా అనిపించింది అనమాట. నెక్స్ట్, మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నీడ కదా. నీడ నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు. సో అదనమాట ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు కడప నుంచి శ్రీదేవి అండ్ శైలజ కూడా మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పరమేష్ గారు ఆన్సర్ గాలి అని పెట్టారు, కాదండి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు బాలాజీ నగర్ నుంచి మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, విజయ, మాన్విత్ అండ్ రిద్విక్. కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఈ నీడకి. ఓకే దెన్. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ మన సందర్శ నదిలో ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? సో విన్నారు కదా, ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతున్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా? ఇంకా ఈ నీడ అని చెప్పేస్తూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పెట్టారు మెసేజ్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ఆంటోనీ, ఆరోగ్య స్వామి షాడో అంటూ పంపించారు. సో ఓకే దెన్. సో అందరూ కూడా కరెక్ట్గా పెట్టేశారు. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం?
1: Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place.

ఎస్విడినారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 అండ్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వినేసాం కదా ఆడవారి మాటలకు అర్థాల వేరులే తర్వాత అల్లుడు సీను ఈ రెండు మూవీస్ నుంచి. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి, ఎలా? మీరు మ్యాథ్స్ టీచరా తేజు అక్క అంటూ కడప నుంచి శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు. నో, మ్యాథ్స్ అంతే అంత ఇష్టం అంటే ఏదో వేరేలా ఉండేదండి. సో మ్యాథ్స్ మనకు పడదు. ఇక సరే మీకైనా తెలుస్తుందేమో ఆన్సర్ అని చెప్పి మీరు ఎలా ఉన్నారు మ్యాథమెటిక్స్లో అని అడుగుతుంటా. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గెస్ చేస్తున్నారు, కానీ ఆన్సర్స్ చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓకే కరెక్ట్ ఆన్సర్. 2 చెట్లు ఉన్నాయి.

అని చెప్పేసి ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కానీ కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి 9 మంది కింద పడిన యాపిల్స్ ఏరుకొని ఉంటారండి అంటున్నారా? కాదు, ఒక యాపిల్ కింద పడింది కాబట్టి ఒకటే తీసుకున్నారు అని చెప్పేస్తూ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ అంటున్నారు. కాదండి, రంగారెడ్డి జిల్లా నుంచి, శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. ఫస్ట్ క్వశ్చన్కి నీడా అని పెట్టారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది, మరి సెకండ్ క్వశ్చన్కి ఎప్పుడు వస్తుంది? రాజుల నుంచి జయన్న గారు మెసేజ్ పంపించారు, దారిలో తీసుకున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకోలేదండి అంట. కాదండి, ఒక్కొక్కళ్ళు గెస్సింగ్లు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను మొత్తానికి. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. విజయ గారు ఫ్రమ్ చిల్లమానూర్ చేను, నీడా అని చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్తో మనకి పంపించింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రా గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు. సూపర్. ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కౌస్తుభా గారు, మమతా గారు కాఫీ వర్క్స్. ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, ఒక గెస్సింగ్ బాగానే ఉంది కానీ అదైతే కాదండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, చాలా కష్టపడి చాలా పెద్ద ఆన్సర్ అయితే అనుకున్నారు కానీ అంత లాజిక్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్, అసలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నేను అడిగింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్తో ఆలోచించి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరు అనేది ఒక పేరు అని, 9 అనేది ఒక పేరు అని, ఆ పేరు గల పిల్లవాడే ఒక యాపిల్ తీసుకున్నాడు అని, ఇలా ఒకరొక్కరు ఒక్కొక్కటి, ఇవేవి కాదు. సరే, ఏం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఒక ఆన్సర్ అయితే పెట్టారు కానీ సరే అది కరెక్టా కాదా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లాస్ట్ పర్సన్ కడప నుంచి వినయ్ అండ్ రవి భాష మెసేజ్ పంపించారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెళ్ళింది ఒక పిల్లవాడే అందుకని అతని పేరు ఒక 10, సో అతనే తీసుకున్నాడు అంటున్నారా? కాదు. ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ తామల, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాఫర్ గారు మైదుకూర్ నుంచి పంపించారు కానీ కాదండి, మీరు అనుకుంటున్నది అయితే కాదు. బాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనసూయ యమున జానకంపేట చిలుక నారాయణ గారు జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా. 9 మంది 9 పండ్లు తీసుకున్నారు, 10వ వాడు చెట్టు మీద ఉన్నాడు, ఒక పండు తీసుకున్నాడు కానీ వాడు ఇంకా చెట్టు దిగలేదా? చెట్టు మీద ఏం చేస్తున్నాడు? కాదండి, బాగుంది, వెరైటీగా గెస్ట్ చేశారు కానీ ఆన్సర్ అది కాదు. ఇక నెక్స్ట్ 10 యాపిల్స్లో 1 మాత్రమే చెట్టు నుంచి రాలి కింద పడిందంట, సో అందరూ అందుకని అది ఒక్కటే తీసుకున్నారంట. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కాసేపట్లో అయితే మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం, తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలు

లో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందని చెప్పాను కదా, సో విన్నాక ఇంత ఈజీనా అనుకుంటారు మీరే. సో ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు చెన్నై నుంచి అనమాట, సో అదైతే చదివేశాను ఇందాక, అది కరెక్టే అంటే ఇంచుమించు కొంచెం పర్ల, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఒకరి పేరు ప్రతి ఒక్కరు, సో దారిలో వెళ్తున్న 10 మంది పిల్లల్లో ఒకరి పేరు ప్రతి ఒక్కరు అనే పేరు ఉండుంటుంది, ఆ పేరున్న అబ్బాయి మాత్రమే తీసుకున్నాడేమో, అందుకే ఇంకా 9 ఆపిల్స్ ఉన్నాయి అంటున్నారా. అబ్బా, మేము అడిగే క్వశ్చన్స్లో ఇన్ని రకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏమో ఏ అంటే నేను చెప్పిన ఆన్సర్కి ఆర్జే మళ్ళీ ఇది కాదు అది ఇట్లా కూడా అనొచ్చేమో అన్న ఆలోచనలు మీకు అయితే ఉన్నాయి. సో బాగానే వింటున్నారు, బాగా ఫాలో అవుతున్నారు మా క్వశ్చన్స్ని మీరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్, 9 ఆపిల్స్ చెట్టుకున్నాయి, ఎందుకు ఎలా ఉన్నాయి ఎలా సాధ్యం అని నేను అడిగాను, మీరు మళ్ళీ నాకు 9 ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, అచ్చంపేట మండలం నుంచి మెసేజ్, రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు మెసేజ్ పంపించారు, ఒకరి పేరు చెట్టు అంటున్నారా, కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ అండ్ కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు. లాస్ట్ అతను తీసుకున్న యాపిల్ ఇంకా చెట్టుపైనే ఉందండి, ఎందుకంటే అతను కొంచెం స్లో అనమాట, మీరు కొంచెం సేపు ఆగితే అతనే తీసుకుంటాడు అనమాట అంట. నేను వెరైటీ ఆన్సర్స్ వింటున్నా. నాగార్జున గారు లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. కడప నుంచి వినయ్ పూజారి కళ్యాణ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాలేదు. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మైదపూర్ నుంచి జాఫర్ గారు, ఓకే ఒక ఆన్సర్ అనుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. కడప నుంచి శ్రీదేవి శైలజ భాగమతి, భాగమతి మూవీ నుంచి మందార సాంగ్, కష్టం అండి ఇది, సాంగ్ రిక్వెస్ట్ అయితే కాదు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. పనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ పంపించారు గోవర్ధన్ రావు ఇంద్రబాయి, బట్ రాంగ్ ఆన్సర్. భాస్కర్

గారు ఫ్రమ్ పడన, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బందరపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు. ఓకే, ఆన్సర్ 10 - 1 = 9. కాదండి, అంటే అది ఓకే, నేను అడిగిన లాజిక్ దాంట్లో లేదు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఇవన్నీ మీ నుండే నేర్చుకున్నామంటున్నారా? అయ్యయ్యో, సరే. సో ఆన్సర్ ఏంటంటే, ఇంతకీ క్వశ్చన్స్ అయితే, ఐ మీన్ వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా నేను చదివేశాను, సరిగ్గా వెంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి. ఎలా అంటే, 10 మంది కలిసి ఒక యాపిల్ మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు చాలా గుడ్ బాయ్స్ అనమాట, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. ఎందుకంటే చెట్టుకి యాపిల్స్ నిండుగా ఉన్నాయి. సో ఒక్కటి చాలే అని చెప్పేసి ఒక్కటే కోసుకొని వెళ్ళిపోయారు, కానీ మిగతా 9 దానికే ఉంచేశారు. సో అదనమాట ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందంటే, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు అన్న. అదే ప్రతి ఒక్కరూ ఈచ్ యాపిల్ తీసుకున్నారు అంటే, నేను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యాపిల్ తీసుకున్నారు అని అడిగేదాన్ని కదా. సో అదనమాట, జాగ్రత్తగా వింటే కొన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్లోనే ఉంటాయి, అది విషయం. నీ హౌ చాలా వెరైటీగా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పంపించేశారు, చాలా బాగా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఇంకొక క్వశ్చన్ మీకోసం అడిగేస్తాను. సో వింటూ ఉండండి విత్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3 గంటల 15 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక ఇవాళ మన సందర్శనలో నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఒక చిన్న జీకే రిలేటెడ్ అడిగేస్తాను. జీకే అంటే పురాణాలకు సంబంధించింది, ఓకేనా? సో కర్ణుడు, మహాభారతంలో కర్ణుడి పేరు బాగా తెలుసు కదా, సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, అంటే కర్ణుడి ధనస్సు అని కూడా అనొచ్చు. సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, ఆ పేరు రెండు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. బ్యూటిఫుల్ సాంగ్ అందరివాడు ఫిల్మ్ నుంచి అయితే వినసాం కదా. అండ్ ఇక 3:26 అయిపోయింది క్లాక్ టో టైం చూస్తే మాత్రం. కర్ణుడి విల్లు పేరు ఏంటి అని అడిగాను, మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి అన్నాను కదా. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 50 మెసేజ్లు వచ్చేసాయి ఏకంగా. 50 మెసేజ్లు నేను ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్లు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మెసేజ్ చేశారు ఒక ఎం నరేష్, మెర్సీ గుప్తా, రోజా, సిరిజ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వీళ్ళందరూ పెట్టిన ఆన్సర్ చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. చిత్రగుప్తుడు అంట. చిత్రగుప్తుడు ఎవరండి ఇంతకీ?

యముడి దగ్గర ఉండేవాడు చిత్రగుప్తుడు కదా. కానీ ఇదైతే కాదు, నేనేం అడిగాను, కర్ణుడి విల్లు పేరని అడిగా. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో సునీల్ కృష్ణ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మెసేజ్ పంపించారు, దమ్మపేట మండలం. కరెక్ట్ ఆన్సర్ రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. హరివిల్లు అంటున్నారా, ఎవరు? గౌస్ గారు అనంతపూర్ నుంచి. కాదండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. తేజు గారు ముందు ప్రశ్న ఆన్సర్ భలే ఉందండి అంటున్నారా. కొన్ని ఆన్సర్స్ అలానే ఉంటాయి, చాలా సిల్లీగా ఫన్నీగా. సో ఇప్పటికి ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇది అని చెప్పేస్తూ కరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం గ్రామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెదకొండూరు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు గాంధీవం అంటున్నారు. గాంధీవం కాదు కదా, అది అర్జునుడిది కదా. సో కర్ణుడిది నేను అడుగుతోంది, కర్ణుడి విల్లు పేరు. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ ఓకే చెప్పేశాను. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. చాలామంది పేర్లలోనే ఈ ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు నేను చదివిన మెసేజెస్లోనే బోల్డ్ పేర్లు చదివాను నేను. ఇక మెసేజ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్వప్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగరాజు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ కాలనీ నుంచి మావురపూర్ సతీష్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహవాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి సుమాని అన్సారీ గోమదేవం పెడని నుంచి మెసేజ్ పంపించి గాండివమ్మా, ఇంతకు మీ పేరు స్పెల్లింగ్ లేవో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి చదివింది ఇంతకు. దాంట్లో నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి అక్షయదేవి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. కోనకొండ రమణారావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే పెడన జోగరంజన కాలనీ నుంచి అప్పలరాజు గారు, తేజు గారు మెసేజ్లు చూసి భయపడ్డమా? తేజు గారిని చూస్తే మెసేజ్లే భయపడాలినా? అలాగని ఎక్కువ వచ్చేస్తే ఓకే ఎట్ ఎ టైం మనం చదవడం కష్టం కదా. సరే రాజుల నుంచి బోరెళ్ళి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్.

సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు గారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు రమేష్ మహేష్ అండ్ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. బైరాగి వీళ్ళందరూ కరెక్ట్గా. నెక్స్ట్ నల్గొండ జిల్లా దమ్మోజు వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి అండ్ జగదీష్ శివారాణి కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ ముంత పెద్దన్న గారు గురుగుంట్ల నుంచి మార్కాపురం జిల్లా అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. మరి ఇంతకీ కర్ణుడి విల్లు పేరు ఏంటి అంటే విజయ. సో చాలామంది పేర్లు ఇప్పుడు నేను విజయలక్ష్మి విజయ చాలా చదివాను కదా, సో విజయ ధనస్సు విజయ విల్లు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి విజయ అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ రాజే తేజు అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రాంలో. నేనైతే క్వశ్చన్ అడిగాను, ఇంకా నా పేరు కూడా విజయ అండి అని చెప్తూ విజయ గారు మెసేజ్ పంపించారు. ఓకే, కర్నూలు నుంచి అనమాట. సో ఇక ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ సినిమాలోతో గెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జస్ట్ కొంచెం అలా వినిపించేసి ఆపేస్తాను. ఆ వినిపించి ఆపేసిన పాట ఏ సినిమాలోదో గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయాలి. హీరో కూడా ఎవరో చెప్పాలి, ఓకేనా? సో హీరో ఎవరు, ఆ పాట ఏ సినిమాలోది, మరి జాగ్రత్తగా వినండి ఆ సాంగ్ని.

చాలు, ఈ కొంచెం సాంగ్ వింటే చాలు. ఈ పాటకి హీరో ఎవరు, సినిమా పేరేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు విన్న ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఏ మూవీలోది అండ్ అందులో హీరో ఎవరు. సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. సందర్శనరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఏకంగా 71, సో కొంచెం గ్యాప్ తీసుకొని అయినా సరే మొత్తం మెసేజెస్ అయితే చదివేస్తాను. సరే, ఇందాక నేను ప్లే చేసిన చిన్న చిక్కుబుక్కు పోరి అనే టైటిల్ ఉంది కదా, సో ఆ పాట ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరో ఎవరని అడిగా. సో విని చాలా కాలం అయినప్పటికీ కూడా మీరు జస్ట్ అలా ట్యూన్ వినగానే బలి పట్టేస్తారండి ఆన్సర్స్లు, ఆన్సర్స్ కదా. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి ఓన్లీ మీ నేమ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తా, సరేనా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక పెట్టిన జోగనందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విజయ గారు అండ్ మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, మన్విత్ అండ్ రిద్విక్ కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఫ్రమ్ నాయుడుపేట, నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు నుంచి రమేష్ మహేష్, నెక్స్ట్ అంజి, ఏంటి మీ పేరేంటి చెప్పలేదు నాకు, అయ్యో మీ పేరేంటి, సాయినా, ఓకే సాయి గారు మెసేజ్ చేశారు. తర్వాత మైదకూరు నుంచి జాఫర్ గారు, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ముల్లగూరి విజయ్ కుమార్ ఫ్రమ్ అనంతపురం, గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, భారతీ కిషోర్ గారు ఫ్రమ్ అనంతపూర్, ఎస్ నందికొట్కూరు నుంచి కుదుష్ బాషా అండ్ కరెంట్ షఫీ, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, జనార్దన్ ఫ్రమ్ కందూరు అన్నమయ్య జిల్లా, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, నెక్స్ట్ ఘట్టు మండలం నుంచి త్యాగరాజ్ గారు జోగులమ్మ గద్వాల జిల్లా, వై గోపి గారు బతిబండ్ల, విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో. అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు, మస్తాన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి, వల్లపల్లి నుంచి దామర్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, వెంకి ఫ్రమ్ గోనెగండ్ల, స్వప్న గారు, తర్వాత రామకృష్ణ కాలనీ నుంచి మావురపు సతీష్, సుజాత శ్రీనివాస్ గారు దొండదేవరపాడ నుంచి, సాయి అనంతపురం నుంచి అండ్ యువరాజు కూడా, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నెల్లూరు బైరాగి మంటం నుంచి శ్రీను, రమేష్ అండ్ మహేష్ అండ్ చిరంజీవి, ఓకే నాగరాజు గారు ఫ్రమ్ పెడన, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు, రమాదేవి గారు ఫ్రమ్ ఇసుకపల్లి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు, నెక్స్ట్ రాజేష్ అండ్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, గన్నవరం నుంచి కాదు, గన్నవరం మీ ఇంటి పేరా, అందుకే మీ పేరు ఎక్కడ, శ్రీనివాస్ గన్నవరం, ఓకే శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి, ఓకే కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, తర్వాత గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా, అనంతపురం నుంచి మెసేజ్ పెద్దవడుగూరు విలేజ్ నుంచి కుమారి లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు కరెక్ట్ ఆన్సర్స్, మృగరాజు ఫిలిం అనుకుంటున్నారు మీరు, కాదు రాంగ్ ఆన్సర్, హీరో కరెక్టే కానీ. నెక్స్ట్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మీరు పట్టిన మెసేజ్ అనమాట, అది మృగరాజు అని కానీ అది రాంగ్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ బెడన, ఓకే కరెక్ట్ ఆన్సర్, హన్మకొండ జిల్లా తరాలపేట మండలం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు

కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు. కరెక్ట్ గా పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని ఫ్రమ్ మౌరిపాలెం, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్, ఎస్ అందరివి కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం. తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయ. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట. రాజశేఖర్ రాజు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూరు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. అనంతపూర్ నుంచి అనురాధ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కొట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్యకుమార్, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ చెన్నై. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర అండ్ కృప. కానూరు నుంచి తాతారావు గారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి. మంగళగిరి నుంచి యశోద గారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి. మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కబ్బల్దొడ్డి నుంచి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, ఓకే ఇది చదివేశాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి. గద్వాల్ నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే కానీ రాంగ్ అండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు, ముంతా పెద్దన్న గారు బురగుంట్ల నుంచి, సో కరెక్ట్గా పెట్టారు. అనకాపల్లి జిల్లా నుంచి రమ్య అండ్ సాయి మెసేజ్ చేశారు. ఇక హాయ్ అండి అంటూ ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ మీ పేరు మర్చిపోయారా, పేరు పెట్టలేదు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు మెసేజ్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. మా ఊరి పేరు చదవలేదు అంటున్నారా, మీ ఊరి పేరు ఇప్పటికి వచ్చిన ఎన్నో మెసేజెస్లో చదివి వినిపిస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఫాస్ట్లో నేను ఆల్రెడీ మీ పేర్లన్నీ కూడా చదివాను. దమ్మోజు వెంకటాచారి గారు ఫస్ట్ పేర్లు అయితే వచ్చేసాయి, ఊరి పేరు అంటే బై మిస్టేక్ ఇందాక మాత్రమే మిస్ అయింది. ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్కి చదివా, అది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారా. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ. రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ సాంగ్ వినిపించండి అంటున్నారా, మళ్ళీ సాంగ్ అంటే కష్టం, ఆన్సర్ రివీల్ అయిపోయింది కూడా మోస్ట్లీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇంతకు నేను వినిపించిన ఆ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు అంటే అంజీ ఫిలిం, హీరో చిరంజీవి గారు. సో 350 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇక లాస్ట్ మనం అంజీ మూవీ నుంచి విందాం సాంగ్. ఇది ఇక్కడతో ఇక సందర్శ నడి అలా క్లోజ్ చేసేద్దాం, మరి నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా అంజీ అండ్ చిరంజీవి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ మెసేజ్లు చేసినందుకు. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మోదీ సమావేశాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో రేపటి నుండి 2 రోజుల పాటు సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమావేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేరెర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతం

ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 01 01 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి

కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 01 01 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరుచేయడం, రవాణా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఒకే హీరో సాంగ్స్ అనమాట. మరి ఏ హీరో సాంగ్స్ విందాం అంటే ఇంకెవరు ఉన్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆయన వాకింగ్ స్టైల్ అసలు మన రజనీకాంత్ స్టైల్ కి పెట్టింది పేరు కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్స్, మన ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి రజనీకాంత్ గారి మూవీస్లో అన్నిట్లో కూడా. సో అన్ని మిక్స్ చేసి చక్కగా రజనీకాంత్ గారి పాటలన్నీ మనం ఇప్పుడు వివిధాలు వినేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం నరసింహ నుంచి ప్లే చేస్తున్నాను. నా పేరు నరసింహ అంటూ, సో నా దారి రహదారి అంటూ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది కదా. తర్వాత ముత్తు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, ఒక్కడే ఒక్కడు మునగాడు ప్లే చేస్తాను. ఇంకా ఇలా వరుసగా మన రజనీకాంత్ గారి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు.

0: भारती FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటూనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చంద్రముఖి ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: भारती FM 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా.

भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ చంద్రముఖి నుంచి కబాలి నుంచి వినేశారు కదా. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం, రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటున్నాము. మరి అసలు ఇండియాలో రజనీకాంత్ గారిని అభిమానించని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అభిమానించే అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ రజనీకాంత్ గారి అభిమానులే అని చెప్పేసి. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా. ఒక మామూలు బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్గా ఎదిగారు ఆయన. మరి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఏషియన్ సూపర్ స్టార్ సో అలా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఇక్కడ అందరూ కూడా వీరాభిమానులు ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే అసలు ఆయన్ను దగ్గర చేసిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మూవీ అంతులేని కథ 1976లో వచ్చింది, బాలచంద్ర గారి డైరెక్షన్లో. అండ్ ఇందులో ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరో

కానీ మామూలుగా జయప్రద గారికి అన్నయ్యగా ఒక బాధ్యత లేని భర్తగా అండ్ తర్వాత మారిపోయిన మనిషిలాగా చాలా గొప్పగా యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా తెలుగు సినిమా, తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసిన సినిమాల గురించి చెప్పాలంటే చిలకమ్మ చెప్పింది, జీవన పోరాటం, దళపతి, పెదరాయుడు. ఇక చిన్న ప్లే చేసింది చిన్న రోల్ అయినప్పటికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట పెదరాయుడులో. అండ్ ఇంకా భాష ఫిలిం అసలు 70s and 80s లో ఆయనలోని ఒక నటుడు ఆడియన్స్ని బాగా మెప్పించేశాయని చెప్పచ్చు. అండ్ ఇంకా 90s లో చూసుకుంటే వరుసగా కమర్షియల్ హిట్స్తో సూపర్గా మంచి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. అండ్ స్టైల్ ఐకాన్ని చేసింది కూడా ఈ 90s లో రిలీజ్ అయిన సినిమాలని అనమాట. మెయిన్గా డైలాగ్స్ కానివ్వండి, ఫిలిమ్స్లో వచ్చిన భాష ఫిలింలో డైలాగ్ అందరికీ బాగా గుర్తు కదా. సో ఒక్కసారి చెప్తే ఈ భాష ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని. అండ్ తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా, సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ సినిమా మాత్రం. అసలు ఎన్నిసార్లు చూసినా అసలు బోరే అనిపించదు. ఇక చంద్రముఖి ఫిలిం, అరుణాచలం, శివాజీ, రోబో, ఇలా ఒకట రెండా ఎన్ని ఎన్ని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు వచ్చేసారు. సో అలా మనం హ్యాపీగా సాంగ్స్ అని వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం శివాజీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రజనీకాంత్ గారు నటించిన సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఉండండి. వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. 1, 2, 3, 4, 5, 6. ఒకటి రెండు మూడు చదువుతుంటే ఇదేమిటి? పిల్లల అంకెలు లెక్క పెట్టడం ఏమిటి అనిపిస్తుందా? అదేం కాదు, ఈ అంకెలు వేరేలే. వరుసగా ఆరు కూడా లెక్క పెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఈ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతో పాటు ఒక్కోసారి పిల్లికూతలతో ఛాతి అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికి అంతటికీ క్షోభ. కానీ కేవలం ఆరెంకలు లెక్క పెట్టే లోపు చదవగలిగే ఆరు స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకంత కష్టమైన పని. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమాని కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమాని నిర్ధారణ చేయకపోవచ్చు. ఆ తర్వాత కనిపించే లక్షణాలు తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా లేదా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి పిల్లి కూతలు ఆయాసం ఉన్న పిల్లలు దీర్ఘకాలిక రికార్డు పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

0: ఒకవేళ చిన్నారికి రెండేళ్ల లోపుంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకలైటిస్, వీజీ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఉండొచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయ్యుండొచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం, పిల్లి కూతలు వంటి లక్షణాలుంటే తదనుగుణంగా చికిత్స తీసుకుంటేనే దాన్ని సమయానుకూలంగా రికార్డ్ చేస్తూ దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం. పిల్లల్లో కనిపించే పిల్లి కూతలు ప్రతిసారి ఆస్తమా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను మీ అందరికీ. ఆస్తమా ఆస్తమా అని ఒక ప్రసిద్ధి నానుడైపోయింది. ఒరిజినల్ గా ఆస్మా అని ఇంగ్లీష్ లో అంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాషలో నేను కూడా ఆస్తమా అంటున్నాను, దో ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఇట్ ఈస్ ఆస్మా. కాబట్టి మీ అందరికీ గుర్తుండాలి, అందరూ అలా అని అని అలవాటు పడింది కాబట్టి నేను కూడా తప్పైనా గానీ ఈసారి ఆస్తమా అని అంటాను. మీరు దీన్ని కొంచెం సరిచూసుకోగలరు. పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లి కూతలు వినిపించే పిల్లలను మూడు గ్రూపులుగా విభజించవచ్చు. ఒకటి, ఫస్ట్ గ్రూప్ లో ఏంటంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకంత తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి పిల్లల్లో పిల్లి కూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు. అదే గ్రూప్ టూకి వస్తే ఇమ్యూన్ వ్యవస్థలో ఎలాంటి సంబంధం లేకుండా వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఇది పిల్లలకు కూడా ఫస్ట్ గ్రూప్ పిల్లల కంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తర్వాత సమస్య నుంచి బయటపడిపోతారు విత్ టైమ్. మరి గ్రూప్ త్రీలో ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్య వ్యవస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ ఆస్తమా ఉందా లేదా చూసుకోవాలి. అలర్జీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్లకు ఆస్తమా ఉందని చెప్పొచ్చు. ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇముడి ఉంటాయి. కొద్దిమేర వైరల్ ఇన్ఫెక్షన్స్ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకు, ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తుల్లోకి దారితీస్తే గాలి మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం అంటే మ్యూకస్ లేదా ఫ్లెమ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిది ఏదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్థాలని ట్రిగర్ అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్ వేరువేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్లలోని దుమ్ము, కార్పెట్లోని ధూళి, సరిపడని మనకు పడని ఆహార పదార్థాలు, కొన్ని ఘాటైన రసాయనాలు, వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్ ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జిన్స్, పాలన్ పుప్పొడి, ఎక్సర్సైజ్, ఆహారానికి కలిపే రంగులు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్, కొన్ని రకాల మందులు, ఆస్ప్రిన్, సల్ఫర్ డ్రగ్స్ వంటివి, ఇలా వేరువేరు ట్రిగర్స్ వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటాయి. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆస్తమా నిర్ధారణ అంత తేలిక కాదు. దీనికి క్లినికల్ పరీక్షలు, రోగి పూర్వ చరిత్ర, ల్యాబ్ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం, పిల్లి కూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం, నాలుగేళ్లలోపు పిల్లలకైతే పిల్లి కూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రలేకపోవడం, తల్లిదండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం, ఇలాంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడు వచ్చేది, స్వల్పమైంది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువ.

0: ఎక్కువగా ఉండి ఎప్పుడు ఉండేదిగా వర్గీకరించవచ్చు. ఒకసారి వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్ట స్థాయి చికిత్స మొదలు 6 దశల్లో చికిత్స చేయవచ్చు. ఫస్ట్ దశలో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడము, సెకండ్ దశలో పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టిస్టెరాయిడ్స్, మూడవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ఓ మాదిరి మోతాదులో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్, నాలుగవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ICS తో పాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇన్ ద ఫిఫ్త్ స్టేజ్ ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఎక్కువ డోస్ తో ఉండే ICS ఇస్తారు అండ్ టాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ద ఫైనల్ స్టేజ్ మరీ తీవ్రంగా ఉన్న వారికి హై డోస్ ICS తో పాటు టాబ్లెట్స్ అండ్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ పిల్లలకు ఆస్తమా తీవ్రం అవుతున్నట్లు అనిపిస్తే మీరు కొంచెం గమనించాలి. ఉదయం వేళలో పిల్లలకు పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం, ఎక్సర్సైజ్ తర్వాత పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ కావడం, రాత్రుల్లో నడిస్తే పిల్లి కూతలు, దగ్గు వస్తూ ఉంటుంది, ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గడం, ఇది కాస్త గమనించాలి. మీరు రిలీవర్ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగు లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవడం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి డాక్టర్ కి ఇమ్మీడియట్ గా చూపించాలి. వాతావరణంలో క్రమక్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆస్మా, ఉబ్బసం వ్యాధి. ఇది చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల ఎయిర్ వేస్ నారో అయిపోతాయి. దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా
1: మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. హైదరాబాద్ నుంచి అనుమల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, నాగరాజు, హరిణి, మోక్షిత్, మణిదీప్, రాజేష్, లలిత, సుధీర్, రజిత వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కార్యక్రమంలో తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోరికపై బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత వినండి. భువనగిరి విద్యానగర్ నుంచి మొహమ్మద్ బురాహునుద్దీన్, యూతిష్, యూషాఫుద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, రాజేశ్వర్, అబ్దుల్ బాబా, అంజనా వీరంతా కోరుతున్న పాట రక్త సంబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆతిరేయ గీతాన్ని కోరుతున్నారు. పాటకు సంగీతం చక్రవర్తి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: లేబాక్షి కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం రాణీనగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగలూరప్ప, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట ముగ్గురు మునగాళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతాన్ని కోరుతున్నారు. సంగీతం విద్యాసాగర్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం. కోశమట్టం ఫైనాన్స్, మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో

0: అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: మీరింతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాట విన్నారు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 5:30. ఇప్పుడు వినండి

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో కుమారి ఆర్ స్వాతి ప్రియాంక పాడిన లలిత గీతాలు, అనంతరం రోగకారకాలు దోమలు కుమారి ఎం ప్రభావతి గారి ప్రసంగం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న

0: వెల్కమ్ కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఈనాటి యువవాణి కార్యక్రమంలో కుమారి ఆర్ స్వాతి ప్రియాంక పాడిన లలిత గీతాలు. ముందుగా మధురం మధురం. రచన శ్రీ సి నారాయణ రెడ్డి.

0: ఇప్పుడు వినండి జయము జయము భరతావని, రచన కరుణశ్రీ.
1: జయము జయము భరత.

చివరిగా అన్నమయ్య కీర్తన, చక్కని తల్లికి చాంగుబల.

0: ఇంతవరకు కుమారి ఆర్ స్వాతి ప్రియాంక పాడిన లలిత గీతాలు విన్నారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఇప్పుడు వినండి రోగ కారకాలు దోమలు, కుమారి ఎం ప్రభావతి గారి ప్రసంగం.
3: ప్రస్తుత సమాజంలో సమయపాలన సంపాదనని ధ్యేయంగా జీవిస్తున్న రోజులలో ప్రజలు ఆరోగ్య రక్షణ, పిల్లలకు సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అరుదు. కానీ ఎన్ని సంపాదించినా ఆరోగ్యం లేకపోతే అంతా వృధానే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండే అంతకు మించి సంపాదించుకోవచ్చు. కావున ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. మనం తినేటప్పుడు పోషకాహారం తీసుకోవాలి. వాటిపైన ఈగలు దోమలు వాలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈగలు దోమలు బయట చెత్తాచెదారంపై వాలి ఉంటాయి. దీని కారణంగా అవి వాలిన ఆహారం తీసుకోవడం అనారోగ్యం కలుగజేస్తుంది. వర్షాకాలంలో దోమలు సహజం, కానీ వాటి వల్ల కలిగే నష్టాలు అనంతం. దోమలు చాలా రకాలుగా ఉన్నాయి. క్యూలెక్స్, అనాఫిలస్, ఎడిస్ ఎజిప్టై అనునవి ప్రజాతుల వంటివి. సహజంగా ఆడదోమలు తమ శరీరంపై గల పలుచని పొరల ప్రకంపనల వల్ల శబ్దాన్ని చేస్తాయి. ఆడదోమల్లో గుచ్చి రక్తాన్ని పీల్చగలిగిన నోటి భాగాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. కావున ఆడదోమలు చాలా ప్రమాదకరం. మగదోమలు చెట్ల రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆడదోమలు కూడా ప్రథమంగా చెట్ల రసాన్ని స్వీకరిస్తాయి, కానీ వాటి ప్రత్యుత్పత్తికి రక్తం అవసరమవుతుంది. దోమలు గ్రుడ్లు పెడతాయి. కొన్ని రకాల దోమలు మంచినీటిలో, కొన్ని రకాల దోమలు మురికి నీటిలో దాదాపు 20 నుండి 400 గ్రుడ్లు వరకు విడుదల చేయవచ్చు. వాటి యొక్క గ్రుడ్లు సూర్యరశ్మి వేడికి పొదగబడి డింబకాలు వెలువడతాయి. వీటినే రిగ్లర్లు అంటారు. ఇవి నీటిలో ఉండే సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. తరువాత రెక్కల పురుగు ఉన్న దోమగా మారుతాయి. అందుకే మనం నీటిని త్రాగేటప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరే త్రాగాలి. అంతేకాదు, నీటిని కాంచి చల్లార్చి తాగడం వల్ల మన శరీరాన్ని

రోగకారకమైన క్రిముల బారి నుండి రక్షించుకోవచ్చు. దోమలకు మనుషుల రక్తాన్ని పీల్చగలిగిన నిర్మాణంతో కూడిన నోటి భాగాలు కలిగి ఉంటాయి. మానవ శరీరం నుండి వెలువడే వ్యర్థాల వాసనను గమనించడం ద్వారా శరీరం దగ్గరకు చేరి కుట్టడం జరుగుతుంది. దోమ యొక్క స్పందనకు 6 సెకండ్ల సమయం పడుతుంది. దోమ యొక్క నోటి భాగాల సహాయంతో లాలాజలం వదిలి మనిషి రక్తం గడ్డకట్టకుండా రక్తాన్ని పీల్చుకుంటుంది. ఆడదోమలు కుట్టడం వల్ల మనిషి శరీరంలో వెంటనే చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు, దురద వంటి అలర్జీలు మొదలవుతాయి. దోమ యొక్క కాటు వల్ల మాత్రమే ప్రమాదం కాదు, దాని ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మాంగ జీవులు మలేరియా, బోదకాలు, చికెన్ గునియా, డెంగ్యూ వ్యాధులను కలుగజేస్తాయి. వీటిలో ఇప్పుడు విస్తరించిన రోగాలలో డెంగ్యూ చాలా ప్రమాదకరం. ప్రధానంగా మనం డెంగ్యూ గురించి తెలుసుకుందాం. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. డెంగ్యూ జ్వరం ఎడిస్ ఎజిప్టై రకపు దోమలు ప్రవేశపెట్టే ఎడినో వైరస్ వల్ల వస్తుంది. ఈ దోమల నుండి మనిషి శరీరంలోకి ఆ వైరస్ ప్రవేశించిన తర్వాత 4 నుండి 14 రోజుల్లోపు ఆ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం కారణంగా అవయవాల్లో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. అంతేకాదు, బీపీ పడిపోయి వ్యక్తి షాక్లోకి వెళ్ళడం కూడా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మన పెద్దల మాట పాటించడానికి మనం పూర్తిగా ప్రయత్నించాలి. ఎందుకంటే డెంగ్యూ జ్వరం లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, నలుపు రంగులో మల విసర్జన జరగడం వంటి లక్షణాలు కనబడతాయి. రక్తస్రావం పెరగడం వల్ల ప్లేట్లెట్స్ యొక్క లోటు జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కావున దీని లక్షణాలను ముందుగా కనుగొనటానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించి డెంగ్యూను గుర్తించడం జరుగుతుంది. డెంగ్యూ వంటి జబ్బుకు నిర్దిష్టమైన మందులు లేవు. కాబట్టి లక్షణాలను బట్టి మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రోగాలకు వైద్యుల సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం

కీళ్ళ నొప్పులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, నలుపు రంగులో మల విసర్జన జరగడం వంటి లక్షణాలు కనబడతాయి. రక్తస్రావం పెరగడం వల్ల ప్లేట్లెట్స్ యొక్క లోటు జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కావున దీని లక్షణాలను ముందుగా కనుగొనటానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించి డెంగ్యూను గుర్తించడం జరుగుతుంది. డెంగ్యూ వంటి జబ్బుకు నిర్దిష్టమైన మందులు లేవు, కాబట్టి లక్షణాలను బట్టి మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రోగాలకు వైద్యుల సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది, లేదంటే ప్రమాదాలు సంభవించవచ్చు. కావున మనం జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ఇవ్వాలి. దీనివల్ల మనం వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే రోగాల వల్ల తీవ్రమైన లక్షణాలకు గురి అయినప్పుడు తట్టుకునే శక్తి మన శరీరానికి అవసరం. అందుకే రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి, వ్యాధులను నివారించాలి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. అంటే ముందుగా దోమల బారి నుండి బయటపడాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. దోమలు అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. కావున మనం మన ఇంటిని, మన చుట్టూ ఉన్న పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందుగా నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకోకూడదు, ఎందుకంటే తేమ ప్రదేశాల్లో మరియు నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట దోమలు సంచరిస్తూ పునరుత్పత్తిని పెంచుకుంటాయి. కావున కేవలం త్రాగునీటిలోనే కాకుండా ఇతరత్రా వాడే నీటిలో కూడా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించడం మంచిది. పరిసరాలను పారిశుద్ధ కార్మికులు అశ్రద్ధ వహించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు ఎక్కువ అవ్వచ్చు. కావున పారిశుద్ధ కార్మికులు శ్రద్ధ వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచి కాలువలను శుభ్రం చేసి చెత్తకు పొగ పెట్టడం ద్వారా దోమలను నివారించవచ్చు. అంతేకాదు, కాలువలకు మలాథియం వంటి మందులు వాడటం వల్ల దోమలను నివారించవచ్చు. కిటికీలకు

0: అమర్చడం ద్వారా బయట నుండి దోమలు రాకుండా చూసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు ఒంటి నిండా ఉండే దుస్తులను ధరించాలి. అంతేకాదు, లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎందుకంటే ముదురు రంగు దుస్తులకు దోమలు ఆకర్షింపబడతాయి. వేప నూనె, పసుపు కలిపి శరీరానికి పూస్తే దోమలు దూరంగా ఉంటాయి. ఇంట్లో మస్కిటో కాయిల్స్, దోమతెరలు ఉపయోగించడం వల్ల కూడా మనల్ని దోమల బారి నుండి కాపాడుకోవచ్చు. ఎండిన వేపాకులతో పొగబెట్టడం వల్ల కూడా క్రిములను నివారించవచ్చు. వ్యర్థమైన నూనెను పరిసరాల్లో చల్లడం ద్వారా దోమ యొక్క లార్వాలు చనిపోతాయి. గ్యాంబూషియస్ రకపు చేపలు నీటిలో ఉన్న దోమ లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. అందువల్ల ఈ చేపలు పెంచడం వల్ల దోమలను నివారించవచ్చు. మనం పర్యావరణాన్ని రక్షించుకుంటూ, పరిశుభ్రంగా ఉంచుతూ, సరైన ఆహారం తీసుకుంటూ, రోగ నివారణలు పాటిస్తూ రోగాల బారి నుండి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు రోగకారకాలు దోమలు కుమారి ఎం ప్రభావతి గారి ప్రసంగం విన్నారు.

ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి పూలాగాలి వీచెన్నయ్య లలిత గీతం.

పూలాగాలి వీచేనయ్య లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:05 కి వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్. వన్ ఈజ్ ఇన్కమ్, సెకండ్ ఈజ్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, ఫోర్త్ ఈజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్, దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక

0: శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వ సారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 1800 1800 0052 01 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంటుకు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు

0: తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 శ్రీ ఉరుముల నాగన్న బృందం వారు పాడిన ఉరుముల పాటలు వింటారు. 7:30 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. 8:00 క్రికెట్ ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 8:40 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 మ్యాచ్ ముగిసే వరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది.

0: వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 12వ తేదీ సెప్టెంబర్ నెల అన్ని కోర్టు సముదాయాలలో 3వ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలు తాము ఏవేని సివిల్ మరియు సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, విడాకుల కేసు మినహా మొదలైన కేసులన్నీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది. కావున ప్రజలందరూ తమ న్యాయవాది ద్వారా కానీ లేదా కోర్టు సముదాయంలో గల అధికార న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో కానీ సంప్రదించి మీ కేసుల్ని పరిష్కరించుకోదలసిందిగా జిల్లా న్యాయ సేవా సంస్థ కోరుతున్నది. ప్రకటన విన్నారు. ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీ అనంతశయనం అయ్యంగార్ గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 డాక్టర్ సి పద్మావతమ్మ గారు వినిపించే వినందక మాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, కళ్యాణదుర్గం కృషి విజ్ఞానం కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు అందించే వివరాలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం. ఆ తర్వాత ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సమ సునీల్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదేక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టం.

0: కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 18వ సంచిక చివరి భాగం. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రంజని బాలసుబ్రహ్మణ్యన్ గారి గురించిన వివరాలు తెలుసుకుంటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమాజంలో సామెతల విలువ, శ్రీమతి బి నాగజ్యోతి గారి ప్రసంగం వింటారు. చివరిగా మరో మలుపు కథానిక వింటారు. వినిపిస్తున్నవారు శ్రీమతి పి షహనాజ్ బేగం. 6 గంటలకు లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8 గంటలకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు వింటారు. జానపద సంగీత కార్యక్రమంలో 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 6:31. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి రాజా రమేష్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్య మాత్రేయ సంగీతం కెవి మహాదేవన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: శంకర్ మహాదేవన్ పాడిన పాట వినండి, ఠాగూర్ చిత్రం కోసం.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం

0: మీరు విన్న పాట స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. అది రాజశ్రీ గీతం, సంగీతం సత్యం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం.

0: అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: తర్వాత వినండి, రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విజయ కృష్ణమూర్తి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఎప్పుడు విందాం? విలాసాలు చిలికే ఒక లలిత గీతం.

విలాసాలు చిలికే లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96%

ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యక్షులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్ధికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో 1 మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ

0: పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, స్టూడియోల సమయం 7:10. ఇప్పుడు వినండి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఉరుముల నాగన్న బృందం వారు పాడిన ఉరుముల పాటలు.

పన్నెండేళ్ళప గొల్లప్ప అయితే గనక అధికాలం ముందు అయితే గొర్రెల ఆవుల మందలకు మేపులు లేక నీళ్లు లేక అయితే గనక నాయన పరమటి దేశము పాలాల దేశానికి అయితే గనక గొర్రెలు ఆవులు మేపుకొని బతుకు భాగ్యం బతికించుకున్న దానికి కమ్మి పళ్ళు కట్టుకుని పైన మెతారంట కదా. పొగలకొండ దొనడిసి బొగ్గునూతి పట్టమిడి సిబ్బావైతే గనక పైన మెతారంట ఎడ్లీతా ఉన్నారు. అయితే గనక రాయరాయగిరికి ఏడితప్పుడు రాత్రులోడి పసున్న రంగేసేటి జాములో తొలికోడి మలికోడి కూసే యాలలో

ఆడబిడ్డవైతే ఎంగనకమ్మా కనాకులమ్మవైతే ఎంగనక ఆడబిడ్డనవైతే ఎంగనక భగవారి తమ్మక నెంట తీసుకుని అయితే ఎంగనక కదిరిదేవర బండి కనకముసి కోడలు ఎరగొర్ల మందలు ఏడు బిందుల మాడలు ముసుగొర్ల మందలు మూడు బిందుల మాడలు పసిగొర్ల మందలు పది బిందుల మాడలు గొర్రావుల మందలు.

పలము అడ్డలోపునే అరవై ఆమడుందన్నా. అడ్డలు పరవై ఆమడ నిలువు తొంభై ఆమడ కుందిలిపి నల్లది మునాయన ఆగ్నెట్టి పొలం ఉండాదంట పా పేనూరు పెన్నగడ్డ దాటినాక కొండ ముగిషాలనైతే గనక ఉర్లగండ తొలగినవైతే గనక ఆహాహా కుందిరిపి నందమనాయని ఆగినట్టి బలం లేకొచ్చినారంట కదా. అప్పుడు ఆగినట్టి బలం లేకొస్తా అని ఎక్కడవైతే చూసినారంట పా బొక్కుసూలు నాడు బొక్కామనాడు కొలచూలు నాడు కోరకామనాడు సీమల చెట్టు పెట్టినాడు ఆ కమ్మగారు అయితే గనక అయితే ఈ దేశానికి పావద్దండ్రి కదన్నా అన్ని కారి దేవతలు. అయితే ఈ దేశంలో అయితే ఇంకనక నా గెడ్డు గెడ్డి తిని గెడ్లో పండుకుండే తట్ల ఉండాది కదా, పిల్ల పిసరల తీగల చూడు పిక్కల పొడి ఉండాయి, అల్లు నేరల గెడ్డి ఆమల పొడి ఉండాది కదా.

గాడిదలు పోలే సొబ్బుగా ఉన్న అదిగదుగో చూడన్నా సముద్రానికి సరితగిలేటువంటి పెద్ద ఊర్లు మనకు గుంతుండాది కదా అనుకుని సంతోషపడినారు. సంతోషపడి అక్కడవైతే ఇంక పోయినాక అయితే ఏనైనా ఒకనాడున్నాళ్ళు జరిగినాక కళ్ళగొట్టి దొడ్లేసినారట కదా అయితే ఇంక గుడ్డము కొన్న ముగిసాలనా చిన్నది గుడ్డ ఆలపల్లిని పేరు పెట్టినారంటమైతే ఇంగనక 7 మంది అన్నదమ్ములు అక్కడ పెట్టివైతే ఇంగనక నాయన పేరు పెన్నగడ్డనవైతే ఇంగనక అక్కడ అయితే ఇంగనక బాధ కోసక

జరిగే కాలంలో అయితే ఇంకనక పావైతే ఇంకనక ఒకనొక దిన మందువైతే ఇంకనక వాళ్ళు అయితే ఒక వారం గుర్రావుల మందలు మేపినారంట. అక్కడ మేపిన తర్వాత అయితే వారమారం దినము ఆదివారం నాడు ఆటిడు పిడుస్తాడంట కదా, అయితే ఇంకనక కుందరిపి నలదిమ నాడు ఏడు పటాల దండుకి అయితే ఆటెడిపిస్తే ఆ దండులో అయితే మున్నూటికి మంచిలో 12 మంచి బెస్తబాయిలు ఉన్నారంట. ఏమన్నా ఇంటికాడుంటే పొద్దుపోదు కానీ పెద్దల మన గుందకన్నవైతే మచ్చాటలు పదామని మచ్చాటలు వచ్చినారంట పావైతే ఇంకనక కుందిరిపి కోట నుండి. చిన్న చిన్న మత్స్యాలు పట్టేది బండల కారబోసేది, పెద్ద పెద్ద మత్స్యాలు పట్టేది బుట్టలకి నుంచి ఏది అయితే ఇంకనక నాయన మత్స్యాల సంబరాన తారు తారు పొద్దు మునుగుతా వచ్చినాదంట కదా దైవమా. అప్పుడు వాళ్ళల్లో ఒకడు ఉండుకొని ఏమన్నాడు, ఏమి రా ఎక్కడ పోయినా దొంగ వాళ్ళము ఊరూర్లు కొల్లగొట్టుకుని కోటకేసుకునేటువంటి కుందిరిపి నల్లదిమ్మన ఆయన బండులు ఇల్లు వాళ్ళ మంచులు ఇల్లు అంటారు. అయితే మనమైతే ఇంకనక ఎక్కడ పొద్దు మునుగుతా అయితే ఇంకనక కుందిరిపి కోటకు పోలేము. అయితే ఇక్కడెక్కడన్నా గొర్రెల్లో ఆవులల్లో పశువులల్లో ఉన్నారని అయితే ఇంకనక కొండెక్కి చూడని రా అన్నారంట. ఆ ఉర్లగొండ ఎక్కి చూస్తే ఈ 12 ఏళ్ళు బొగ్గల్లో దొడ్లకాడ ఎలకతోకాక అట్లా పగలేస్తా ఉండంట. అట్లా మన ఆగ్నెట్టి పొలంలో ఎవరో కురవల్లో గొల్లల్లో అయితే ఇంకనక గొర్రెల్లో పశువులల్లో అయితే ఇంకనక అక్కడ ఉండారన్న ఈ రాత్రి కాడ పండుకొని పొద్దున్నే కుందిరిపి కోటకు లేచిపోదామనుకున్నారు. అయితే 12 ఏళ్ళ బొగ్గల్లో దొడ్లకాడుకు వస్తే 12 మంచి పిస్తబాయలు వచ్చి చూస్తే ఆహాహా దైవమా, ఎర్రగొర్ల మందలు, ముసిగొర్ల మందలు, పసిగొర్ల మందలు, కవలాల మందలు, ఎద్దులాల మందలు.

బంగారం ఎట్టి గెలిచినారంట కదా. ఆడుకొస్తానే ఆడబిడ్డ తమ్మక్క ఏమన్నాది కదిరిన శివస్వామి వరపరకరాలు అక్కమ్మగారు భక్తురాలు అన్నా, నిన్నటి దొడ్లకాడ ఉపాసం పండుకోకూడదన్నా. అయితే 7 మంది అన్నదమ్ములు 7 మరవలు తీసుకొని పోయి పాలమిలు పోయి అండి అన్నా.

అది ఎట్లా చుట్టుకుంటా ఉండాదంటే పాలం మిల్లి తాగినారు అక్కడ పండుకుండే తప్పుడు ఏమనుకున్నారు ఏమిరా ఎండి బంగారు ఎట్టికిడిచినారు యా ఊరు కురవల్లో గొల్లల్లో. అయితే గనక ఈ బతుకు భాగ్యమంతా గనక మనం కొల్లబట్టకపోతే అయితే మన ఏడు పటాల దండుకు ఆరు నెలల బత్తి మీతాదని చెప్పినా అనంట పా వాళ్ళల్లో ఒకడు. అవునరా మన రాజుకు చెప్పల్లా ఇదంతా కొల్లబట్టకపోవాలని ఇంకోడన్నాడు అట్లంతా గుసగుసలాడి మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఉండుకొని ఏమన్నాడు ఏమిరా యా ఊర్లేకపోయినా పట్టి కట్టేసి కొడతారే మనములు దొంగ వాళ్ళమని వెతీరు గనక రాజు బండ్లమని ఊర్లలోకి రానీరు. అయితే ఈ దొడ్లకాడ పాలమిల్లి పోసినారు కదరా ఆ మహాతల్లి వైతే పాలమిల్లి పొయ్యమంటే మన కడుపు సల్లగ చేసినారు. పాలు పోసిన దానికి వైతే పాతకం చుట్టుకునే వాళ్ళకి ఏమి మాటలు మాట్లాడతారా అంటానే వాడిని వీళ్ళందరూ తలాకు ఒక పోటు పిడిచినారంట. ఏమిరా సత్యాంతకు నువ్వా సత్యారు చెందు నువ్వా అయితే మేము దొంగతనం చేస్తే నువ్వు తినలేదా అని వైతే ఇంకనక నాయన వారిని వైతే ఇంకనక అందరూ మందలించి తలాకు ఒక పోటు పుడిచిన నేను మీలేక వస్తా లేరా అన్నాడు. అప్పుడు అనేది కనుక ఆ విధంగా జరుగుతానే పండుకున్నప్పుడు నాయన తొలికోడు మలికోడు కూసే జాములో పన్నెండు మంచి

లక్ష్మీ దేవాదులు పన్నులన్నా పార చూసినారు. ఏడుగురు మాయమ్మగారు, బొగ్గునూతి మాయమ్మగారు, చిన్నక్క సిరిదేవి, పెద్దక్క పైరా ఆడినడు పక్క నాగులమ్మ, అక్కులమ్మ, చెక్కులమ్మ, జాజుల ఆడుముద్దలు, కృష్ణతో ఆడుముద్ది, నేను పిల్లమ్మ, కడుగుట్ట గయ్యాల కంగనాల కామక్క, అప్పుడు ఏడుగురు మాయమ్మగారు పార చూసినారంట పావైతే ఇంకనక హసించి తారిగుళ్ళల్లో నుంచి, అక్కయ్య పండేలు బొగ్గుల దొడ్లు అయితే ఇంకనక కొల్లబోతా ఉన్నాయమ్మా, ఏ గ్రంగ పోవాలని ఆ

అమ్మగారు బొగ్గుల్లో దొడ్ల కాటుకొచ్చి 12 మంచి పెస్తపాయలప్పుడు ఎండి బంగారు అయితే ఇంకనక వజ్ర వైరాలు మూటలు కట్టినారు. అయితే 7 అమ్మగారు కామిని కొండ ముగుసాలను తీగ మెరిపి మెరిచినారంట. అప్పుడు తీగ మెరిపోయి మెరిచినారంట వాళ్ళు. అప్పుడు అయితే ఇంకనక 12 అయితే ఇంకనక 12 మంచి బెస్తబాయలు ఎప్పుడైతే చూస్తానే దిగ్గుమని చూస్తే కండ్లు ఊడిపోయినాయంట, కండ్లు పోయినాయంట. అప్పుడు నిలువు గన్లు పడతానే ఆహాహా మా యమగారు లక్ష్మీదేవాదులు సముద్రాల ఒడ్డుకు స్నానానికి పోయినారంటప్ప. వీళ్ళు అయితే ఇంకనక తొలికోడు మలికోడు గుసేజాల్లో యాడుగుడు పడి తారే ఆడుతూ ఉండారు. అప్పుడువైతే ఏకోజాము పొద్దునాది సుఖ పుట్టిన ఆది అయితే గనక బొమ్మంత ఎక్కిన ఆది అయితే లేచినారంట 12 బొగ్గులు 7 అన్నదములో.

మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఉరుముల నాగన్న బృందం వారు పాడిన ఉరుముల పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:30 వస్తుంది. మరి కాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ కె ఓబిరెడ్డి బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరు ఇంతవరకు శ్రీ కె ఓబిరెడ్డి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. సమయం 7:45. ఇక వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.

అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెప్తున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక

అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా, అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు 0 బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవడం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపాయల కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
ప్రధానమంత్రి సురక్ష

0: బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో ఎప్పుడైనా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. మంచి మనసులు చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై మనిషి మనసులు చిత్రం నుంచి పి సుశీల పడిన పాట.

కార్యక్రమంలో తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, ధరణి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, మరి, యంగముని వీరంతా కోరుతున్న పాట భోగిమంటల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట.

0: సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరా అరా సరా అరా
1: సరి సరి
2: హరిలో రంగ హరి

తర్వాత ఏనండి, పాండురంగమ్మ హత్య చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామ.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట గోరింటాకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట.

అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాటిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట.

వింటున్న పాట శ్రీరాములయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది గోరేటి వెంకన్న గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, శ్రీకాంత్, శ్రీహరి, కవిత, లక్కీ, చరిత, శకుంతలమ్మ, వెంకటలక్ష్మి, ఆదినారాయణమ్మ, కృష్ణమ్మ, మునీంద్ర, సావిత్రి. ఇంకా ఇదే పాటను నిర్మించమని కోరుతున్న శ్రోతలు కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, రాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నిలమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై మీరు వింటున్న శ్రీరామలయ చిత్రం నుంచి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:30 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: విశ్వ కీ 50% పాపులేషన్, 40% జీడీపీ ఆర్ 25% సే అధిక ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే హై. ఇతనా హి నహి, ఇన్ వర్షో మే జహా గ్లోబల్ జీడీపీ కరీబ్ 2.5 గుణా హుయి హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడీపీ కరీబ్ 4.5 గుణా హుయి హై.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026పై ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యక్షుడు

0: వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత, సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం, ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, స్టూడియోల సమయం 8:45.
1: ఆకాశవాణి బాధ్యత నాటిక రచన శ్రీలంక సర్వోత్తమరావు. ఇందులో పాల్గొన్నవారు సంధ్య, శ్రీమతి ఉప్పలపాటి శ్రీలలిత, మోహన్, శ్రీ సిహెచ్ సుబ్బారావు, రుద్రయ్య, శ్రీ విబి శర్మ, ఇన్స్పెక్టర్ శ్రీ అన్నవరపు కోటేశ్వరరావు. వినండి బాధ్యత నాటిక.
2: సంజ
3: ఇక్కడే ఉన్నానండి. ఏం కావాలి?
2: ఏం కావాలి అని అడుగుతున్నావా? నిజమే, నాకింకా

0: ఏం కావాలి? ఏమీ వద్దు. పిల్లలు హోంవర్క్ పూర్తి చేయటం అయిందా? స్కూల్కు బయలుదేరారా?
1: ఇదిగో పంపిస్తున్నాను, మీరు విశ్రాంతి తీసుకోండి.
0: విశ్రాంతి? బాధపడుతున్నావా సంధ్య?
1: లేదండి, కష్టాలను ప్రేమించడం అలవాటు చేసుకున్నాంగా, ఇంకెందుకు బాధపడతాను?
0: ఎదురెదటం అసాధ్యమైనప్పుడు, అసమర్థతను ఒప్పుకోలేనప్పుడు, నరకయాత్రను సహిస్తున్నప్పుడు ఇటువంటి మాటలే వెలుకు వస్తాయి. అవును, సహజమే.
1: ఏమండి, ఎటువంటి ఉపద్రవాన్నైనా పెద్దవాళ్ళం మనం తట్టుకోగలం, కానీ పిల్లలు, వాళ్ళ చిన్న పుర్రలకు పరిస్థితులు అర్థం కావండి.
0: పోనీ, త్వరలోనే తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత అలవాటు చేసుకుంటారు.
1: ఆ తెలుసుకునేందుకు నాంది ఈ పోటీ అయిందండి. తమ అమ్మ నాన్న జీవితంలో నటిస్తున్నారని, తరచూ అబద్ధాలు చెబుతున్నారని వాళ్ళు గ్రహించేశారు. ఇక మధ్యాహ్నానికో సాయంకాలానికో అలవాటు పడతారు.
0: నిన్ను అన్నం పెట్టమ్మా అని అడిగినప్పుడు, చివరకు మంచినీళ్ళతో రాజ్యపడి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. కాకపోతే మొహం చాటు చేసుకుని ఒడ్డి చేతులు ఒక్క చూసుకుంటూ.
1: చూడండి, ఎటువంటి సమస్యనైనా ఛాలెంజ్గా ఎదుర్కోవాలి సంధ్య. కంట నీరు రానివ్వకూడదు అని నాకు బోధించిన మీరు ఈ క్షణాన ఎంత బేలగా మాట్లాడుతున్నారో తెలుసా? ఊరుకోండి, ఎప్పుడూ కష్టాలే నిలబడతాయా జీవితంలో? చీకటి వెనక వెలుగు రాదు.
0: ఓ పని చేస్తాను, రుద్రయ్య గారిని కలుస్తాను. పెద్ద మనసుతో పరిస్థితిని అర్థం చేసుకుని తగిన సహాయం చేయమని అర్థిస్తాను. ప్రముఖ పారిశ్రామికవేత్తని, నగర ప్రముఖుడని, గొప్ప దాతని పేరు సంపాదించాడు కదా. ఆపదలో ఉన్నాను అంటే ఆదుకోకపోడు. తర్వాత రుణం తెచ్చుకుందాం. వెళ్ళొస్తాను.
1: ఏమండి, అసలే జ్వరంతో ఉన్నారు, బయట కూడా ఎండ తీవ్రంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి, త్వరగా వస్తారు కదూ.

0: హలో రుద్రయ్య స్పీకింగ్. ఎవరయ్యా మాట్లాడుతుందా?
1: నమస్కారం సార్, నేను టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావును సార్.
0: ఓ నువ్వంటాయా? ఏంది విషయమా?
1: తమరికి తెలియజేయాల్సిన విషయం ఒకటి ఉంది సార్, అది చూద్దామని.
0: ఫోన్లో చెప్పమంటావా, ఎదురుబడి చెప్పమంటావా అని అడుగుతున్నావు, అంతే కదా?
1: అంతేను సార్.
0: సర్లే, పెద్ద మనుషులకి పెద్ద మనుషులకి మధ్య రహస్యాలు ఉండకూడదు, చెప్పి.
1: థ్యాంక్ యూ సార్, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు సార్.
0: చూడు, ఎంతో కాలంగా నా బిజినెస్లో నా పార్ట్నర్ కంటే ఎక్కువగా కలిసిమెలిసి పనిచేస్తున్నావు, ఎందుకు నాన్స్తావా చెప్పు. ఆహా, ఆ భద్రాచలం స్మగ్లింగ్ కేసు గురించేనా? ఇదిగా నేనుండా, నీకేం బాధ లేదో. సాక్షికాలు తారుమారు చేయడానికి, కేసు తడిసిన టపాకాయల పేలిపోవడానికి అట్నించినారు కొత్త మనం. ఇదిగో చాలా మందిని ట్రాన్స్ఫర్ చేయించాను కూడా.
1: దాని గురించి కాదు సార్.
0: మరి ఓహో, అరుంధతి బోతర్ కేసు గురించా? దాన్ని విడుదల చేయించాం కదంటాయా?
1: అది కాదు సార్.
0: అబ్బా, ఇదే అంటే ఇది కాదంటావు, అదే అంటే అది కాదంటావు, మరి అది కాకుండా ఇది కాకుండా ఏంది నువ్వు? చెప్పు మరి తొందరగా.
1: సారీ సార్, మీరు దొంగ నోట్లు ముద్రించే విషయం బయటపడిందండి.
0: అమ్మా, నిజం కదా? ఎట్టగా ఎట్టగా? ఆడాడో ఊరవతల షాట్ మాటలు ఇవ్వరం కదా, ఊళ్ళోకి ఎట్టా వెళ్ళింది వేరే.
1: మధ్యాహ్నం మీ దగ్గరకు మోహన్ అనే వ్యక్తి వచ్చాడు చూడండి, అతను చేశాడండి ఇదంతా.
0: హోర్ని ఆకలితో కడుపు మండిపోతుంది, జ్వరంతో ఒళ్ళు మండిపోతుంది, సాయం చేయండి బాబు అంటే ఓ వంద నోటిచ్చాను. కొంప ముంచాడు కదయ్యా.
1: అదేనండి, ఆ నోటుని తీసుకెళ్ళి మందులు ఇమ్మని మెడికల్ స్టోర్లో ఇచ్చాడట.
0: ఏ స్టోరు?
1: అదేనండి, మీ బజార్ చివరి లేదు ఆ మెడికల్ స్టోర్.
0: ఆహా,
1: ఆ స్టోర్ కుర్రాడికి నోటు మీద అనుమానం వచ్చి

0: నలుగురికి చూపిస్తే అది దొంగనవడం తేలిందటండి. తర్వాత అంతా కలిసి మోహన్ని తెచ్చి మాకు అప్పగించారు. అతనేమో ఆ నోటు నాకు రుద్రయ్య గారే ఇచ్చారు అని చెబుతున్నాడు. ఇంట్రాగేషన్లో ఎంత అడిగినా అదే మాట, ఎంత హింసించినా అదే పాట. ఇప్పటికే నోటు సంగతి జనం నోట్లో పడిందండి. మీ ఎక్స్ పార్టీ వాళ్ళకైతే ఇది పండగలా ఉందండి. ఈ సాయంత్రం పెద్ద ఊరేగింపు చేసి బహిరంగ సభ ఏర్పాటు చేస్తారంటండి.
1: శశా, ఇన్ని మాట్లాడినా చెప్పడానికి సిగ్గు ఎగ్గు లేదంటే నీకు మడిసి పుట్టక పుట్ల. రుద్రయ్య నోట్లు ముద్రేశాడు అంటే అది నేనైనా ఎందుకు అనుకోకూడదు? నువ్వు
0: అనుమానం రాలేదండి.
1: శశే, అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? దొరికిపోవడమేనా?
0: అంతే కదండి.
1: నోరుమై, ఎంత బతుకు బతికింటాక సావమంటావా? నో, మనం దొరకకూడదు. ఇదిగో చూడు, కత్తితో డొక్క సీరేయడం అంటే ఆపరేషన్ కాదయ్యా, హత్య ఉంది. కానీ మనం దాన్ని ఆపరేషను అంటాం, అందరినీ నమ్మమంటాం, ఒప్పుకునేట్టు చేస్తాం. అంటే తప్పు ఒప్పును చేస్తున్నాము అన్నమాట. అదే రాజకీయం. కనకనో నిబ్బరంగా ఉండి ఆర్ట్స్ వస్తూ ఉండో, నేను పావును జరుపుకుంటా వస్తుంటా, సరేనా?
0: అలాగే సార్, ఫోన్ పెట్టేయమంటారా?
1: సార్, ప్లాన్ వినకుండా ఫోన్ పెట్టేస్తానంటే ఏంటయ్యా? ఏందయ్యా నీకు దూకుడో?
0: అబ్బాబ్బే, దూకుడు కాదు సార్, విషయం అయిపోయింది అనుకుని.
1: చెప్పేది విను, గుర్తుపెట్టుకో, గుర్తుండకపోతే రాసుకో.
0: అలాగే చెప్పండి సార్.
1: ఆ నోటు ఇప్పుడు ఏడుందంటావో, నీ కాడే ఉండదు కదో.
0: ఉంది సార్.
1: అయితే ఇది విను, ఆ నోటు కాగితాల్లోంచి తీసేసి నీ జోబులో నోటు ఆడబెట్టు.
0: అది ఎలా సాధ్యమవుతుంది సార్? నోట్ నంబర్ ఫైల్లో పడిపోయింది కూడా, పైగా కొన్ని యువజన సంఘాలు వాటిని నోట్ చేసుకున్నాయి కూడా.
1: అట్టగా అట్టయితే ఆ మోగరు గారిని కొట్టమాకండి, నా దగ్గరికి తీసుకురండి. ఆడి నోరు మంచి నోట్లతో ముయించి ఆ దొంగ నోటు మన ఎగస్ పార్టీ సత్యమూర్తి గారు లేడు, ఆడిచ్చి నా మీద చెప్పన్నాడే చెప్పిద్దాం.
0: అలాగే చేద్దాం సార్. కానీ మోహన్ పరిస్థితి కండిషన్లో లేదండి. మా వాళ్ళు నిజం కక్కించేటప్పుడు కాస్త ఎక్కువగా తగిలించారేమో, చావు బతుకుల మధ్య తన్నుకుంటున్నాడు. ఇంకా నిమిషాలు సెకండ్లో అంటున్నాడు.
1: ఈలేదయ్యా, ఆడు సావడానికి ఈలేదు. ఆడు సత్తే రేపు నా మీద ఎంక్వైరీ జరుగుద్ది, సమాజంలో నా పొరుగు ప్రతిష్టకి మచ్చార పడుద్ది, రేపో మాపో ఎలక్షన్లో పోటీ చెయ్యాలనుకుంటున్నాను. కనుక ఓయ్ వింటున్నావా? హలో
0: చెప్పండి సార్.
1: ఆడు నిజంగా సత్యట్టుగా ఉంటే సత్యమూర్తి గారి మీద చెప్పి సావు మనం. అట్టా ఒత్తిడి తీసుకురా. చెప్పేటప్పుడు ఇదిగో, నువ్వు దగ్గరే ఉండి రికార్డు చేయి. ఆనక జ్వరంతో పోయాడని డాక్టర్ సార్ చెప్పించు, అప్పుడు బయలుదేరు. నీకేం భయం లేదో, నీ వెనకాల నేనున్నాను. నాలుగు రోజులు గడవనే పయ్యాలతో చెప్పి నేను పైన ఇచ్చేస్తాను.
0: అక్కర్లేదండి, మనకంత శ్రమ ఇవ్వడం ఇష్టం లేదన్నట్లు మోహన్ కన్ను మూశాడు.
1: అయితే అయితే ఏంటి అని చెప్పిదా, మనకు సంఖ్యలు తప్పమంటా? హలో లచ్చనా.
0: మనకు అనకండి, నాకు అనండి.
1: ఏందయో అప్పారావో, ఎలా ఘోరంగా ఉందా?
0: అప్పారావు అనకండి, జగన్ అనండి.
1: ఏందా, నువ్వు అప్పారావు కావా, జగన్వా, సంపినావు కదయ్యా. అయితే ఈ మధ్య శ్రీకాకుళం నుంచి వచ్చింది.
0: ఎస్, నేనే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగన్ను, నేనే.
1: సారా సారా, నమస్కారం సారా.
0: ఏంటి సంగతి, ప్లేట్ ఫిరాయిస్తున్నావా? లాభం లేదు రుద్రయ్యా, దొరికిపోయావు. సాక్ష్యాధారాలతో సహా మరీ దొరికిపోయావు. నీ ఫోన్ ట్రాప్ చేయబడింది. ఇప్పటి ఈ సంభాషణ అంతా పై అధికారులు ఇంకా ఆలకిస్తూనే ఉన్నారు. నీ స్మగ్లింగు, బ్రోతలు, కరెన్సీ వ్యవహారాల మీద ఎప్పుడూ నిఘా వేశాం. కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ పట్టుబడకుండా తప్పించుకుంటున్నావు. పైన నీ మనుషులున్నారని గ్రహించే ఇట్నుంచి నరుక్కొచ్చాం. నీ కుడిభుజం వంటి అప్పారావును, మరికొంతమంది ఆఫీసర్లను అదుపులోకి తీసుకున్నావు. నీ గుట్టు విప్పారు, ఆధారాలు చాలు మాకు. అయినా నీ నోటు ద్వారా చెప్పించడానికి ప్రయత్నించాను, కక్కేశావు. తెలివితేటలు చూద్దామని మాటల్లో పొడిగించాను, పడిపోయావు.
1: సరే కానివయ్యా,

0: కానే నువ్వు ఆడదాకా లాగుతావు, నేను ఆడదాకే లాగుతాను. ఇదో ఓ ఆడ పైన ఎవరున్నానుకుంటున్నావు? సొయ్యానా నా మేనలుడు, అది గుర్తు పెట్టుకో. గుర్తు లేకపోతే రాసుకో షటర్.
1: తప్పు చేసి దొరికిపోయింది కాక పైగా సమర్థించుకుంటున్నావా? ఏ ఎక్కడో నీ మేనల్లుడున్నంత మాత్రాన నీ మాట వినాలా? పెద్ద మనుషులంతా నీలాంటి దేశద్రోహులని, ఉద్యోగులంతా అప్పారోలాంటి మోసగాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? అవునులే, పచ్చకామెలలోకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా, అందుకేనేమో ఈ ప్రలాపన, సంధి ప్రలాపన. 5 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాము, సిద్ధంగా ఉండు. ఓకే. హలో మోహన్, ఎలా ఉన్నారు?
2: కొంచెం పర్వాలేదు సార్.
1: లేవకండి లేవకండి, డాక్టర్ వచ్చారా?
3: ఇప్పుడే వచ్చేళ్ళారండి.
1: ఏమన్నారు?
3: 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, డ్రగ్స్ కంటిన్యూ చేయండి అన్నారు.
1: ఇట్స్ ఆల్ రైట్. పోతే రుద్రయ్య నుంచి ఏమైనా ఇబ్బందులు?
2: లేదు సార్, నిన్న మీరు వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు అతని నుంచి ఎటువంటి ఇబ్బంది ఏర్పడలేదు.
1: అఫ్కోర్స్, చిన్నపావైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత, కానీ ఇది పెద్ద పాము, చాలా ప్రమాదభరితమైన పాము, అంచేత అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. బట్ ఈ రుద్రయ్యను పట్టుకునే ప్రయత్నంలో మాకు మీరందించిన సహకారం నిజంగా అభినందనీయమైంది, ఆదర్శవంతమైంది. ప్రభుత్వం మీ ఔన్నత్యాన్ని, మీ సేవాభావాన్ని తప్పక గుర్తిస్తుంది. రియల్లీ
2: ఇందులో నా గొప్పదనం ఏముంది సార్? సగటు భారతీయుడిగా నా పని నేను చేశాను.
1: మీ వంటి నిజాయితీ, నిర్భయం కలిగిన వ్యక్తులే ఇప్పుడు సమాజానికి చాలా అవసరం అండి. ప్రకింట్లో దొంగతనం జరుగుతుంటే కిటికీల్లోంచి సినిమా చూస్తున్నట్లు వినోదంగానూ విస్మయంగానూ చూసే మనుషులు ఉన్న రోజులు ఇవి. నడివీధిలో ఒకడు మరొకడిని నరికేస్తుంటే 100 మంది జనం ఎవడికి వాడు నాకు సంబంధం లేదనుకుంటూ తప్పు పోతున్న రోజులు ఇవి. అటువంటి ఈ రోజుల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చి అనారోగ్యాన్ని, కుటుంబ అవసరాలని లెక్క చేయకుండా ఒక దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించేందుకు ప్రయత్నించారు మీరు. ఓహ్, నిజంగా అతన్ని నేరస్తుడిగా గుర్తించిన మీరు త్వరపడి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాకు మేముగా తెలుసుకునేందుకు ఇంకొంత సమయం పట్టేది.
3: దేశానికి సంబంధించిన సమస్య ముందు ఒక కుటుంబంలోని సమస్యలు చాలా చిన్నవి కదండి.
1: అవునమ్మా, నిస్వార్థంగా బాధ్యతగా మీ డ్యూటీ మీరు చేశారు అంతే. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కథంతా బయటపడిపోయింది.
3: తప్పు చేస్తున్న వాడికంటే దాన్ని చూస్తూ సహిస్తున్న వాడే పెద్ద దోషి అంటారు కదా.
2: అదేం చిత్రం, కానీ మా డ్యూటీలన్నీ తొందరపాటులోనే స్టార్ట్ అవుతాయి ఇన్స్పెక్టర్ గారు.
1: ఇప్పుడు చూడండి, ఒక తొందరపాటు ప్రభుత్వానికి ఎంత ఉపయోగపడిందో. ఏది ఏమైనా ఇందులోనైనా అంతిమ విజయం మాత్రం నీతి నిజాయితీ గల పక్షానికే దక్కుతుంది, ఇది సత్యం. సరే, నేను వెళ్ళొస్తాను. నా డ్యూటీ గురించి తెలియదేముంది మీకు?
2: విశ్రాంతమైంది కదా.
1: మళ్ళీ రేపు ఇదే వేళ కలుస్తాను. గుడ్ బై.
3: గుడ్ బై.

0: మీరింతవరకు బాధ్యత నాటిక విన్నారు. రచన శ్రీ లంక సర్వోత్తమరావు. ఇందులో పాల్గొన్నవారు సంధ్య శ్రీమతి ఉప్పలపాటి శ్రీలలిత, మోహన్ శ్రీ సిహెచ్ సుబ్బారావు, రుద్రయ్య శ్రీ విబి శర్మ, ఇన్స్పెక్టర్ శ్రీ అన్నవరపు కోటేశ్వరరావు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జి ఈశ్వరయ్య గారిచే శాక్సోఫోన్ వాయిద్యం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాట విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం సుందరి సుబ్బారావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం.

మీరు విన్న పాట సూపర్ పోలీస్ చిత్రం కోసం మనో కేఎస్ చిత్ర పాడిన పాట అది. సాహిత్యం వెటూరి సుందరామూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో తర్వాత వినండి. స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్న పాట శ్రీమతి చిత్రం కోసం పిఠాపురం స్వర్ణలేఖ పాడిన పాట. అది సాహిత్యం వేటూరి, సంగీతం శ్రీ నిత్యానందం.

మీరు విన్న పాట శ్రీ రాజేశ్వరి కాఫీ క్లబ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. సాహిత్యం దేవులపల్లి, సంగీతం పెండియాల. కార్యక్రమంలో తర్వాత వినండి. తాంబూలాల చిత్రం నుంచి మనో స్వర్ణలతా బృందం పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి.

మీరు వింటున్న పాట పి సుశీల గానం చేసిన పాట. అది సువర్ణ చందర చిత్రం కోసం. సాహిత్యం సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు.

మీరు విన్న పాట శుభలేఖలు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరణలత పాడిన పాట అది. సాహిత్యం భువనచంద్ర.

సంగీతం కోటి కార్యక్రమంలో తర్వాత వినండి. రాధాకృష్ణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ శ్రీరామరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇంద్రదినస్సు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రణభేరి చిత్రం కోసం పిఠాపురం ఎల్లారేశ్వరి పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత వినండి, తెనాలి రామకృష్ణ చిత్రం కోసం ఈ పాట.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు వింటున్న పాట వంశానిక కొడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది సాహిత్యం వేటూరి, సంగీతం రాజుకోటి.

ஆத்திரேய சாகித்யம் சங்கீதம் கே வி மகாதேவன் ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம் రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 శ్రీ అనంతశయనం అయ్యంగారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 డాక్టర్ సి పద్మావతమ్మ గారు వినిపించే వినదగ మాట. 6:35 కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు అందించే రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం సేద్యం శుద్ధులు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి డాక్టర్ బి శ్రీదేవి గారి పరిచయం వింటారు. ఆ తర్వాత ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సమ సునీల్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్త విభాగం కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం హిందీలో వార్తలు వింటారు. 2:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు పద్యంద సంచిక చివరి భాగం. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్, శ్రీమతి రంజనీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ వి ఆరిగ. అనంతరం సమాజంలో సామెతల విలువ శ్రీమతి బి నాగజ్యోతి గారి ప్రసంగం వింటారు. చివరిగా మరో మలుపు శ్రీమతి పి షహనాజ్ బేగం గారి కథానిక వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాల కోత అనంతరం చేసుకోవాల్సిన జాగ్రత్తలు. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమం. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 11:01. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.